सुमधुरभा

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 18వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటింది. చరిత్ర పుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. జూలై 18వ తేదీ, ఈ తారీఖు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొన్ని విషయాలు విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహానేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షులు డాక్టర్ నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా 1918 జూలై 18వ తారీఖున జన్మించారు. ఆయన మానవ హక్కులు, సమానత్వం, శాంతి, క్షమాగుణం, సేవాభావానికి ప్రతీకగా నిలిచారు. ఆయన సమాజ సేవకు అంకితమైన 67 సంవత్సరాలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కనీసం 67 నిమిషాలు సమాజ సేవకు కేటాయించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. 2009వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జూలై 18వ తారీఖుని అధికారికంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఇక భారతదేశ చరిత్రలో జూలై 18వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1980వ సంవత్సరంలో భారతదేశపు తొలి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 విజయవంతంగా రోహిణి ఉపగ్రహాన్ని కక్షలకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన తుది దశ ఏర్పాట్లు ఈ రోజుల్లోనే పూర్తయ్యాయి. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో స్వావలంబనకు బాటలు వేసింది. అలాగే స్వాతంత్రానంతర భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం, విద్య, సామాజిక సంస్కరణల దిశగా అనేక కీలక నిర్ణయాలు ఈ మధ్యకాలంలోనే అమలులోకి వచ్చాయి. అంటే జూలై మధ్యకాలంలో అన్నమాట ఆ సంవత్సరం. ఇక క్రీడారంగంలో కూడా జూలై 18వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, చెస్ వంటి క్రీడల్లో పలువురు క్రీడాకారులు ఈ తేదీ సమీపంలో అంతర్జాతీయ టోర్నీలో విజయాలు సాధించి దేశ ప్రతిష్టను చాటారు. ముఖ్యంగా ఆసియా స్థాయి కామన్వెల్త్ ప్రపంచ ఛాంపియన్షిప్లలో భారత క్రీడాకారుల ప్రదర్శనలు భారత క్రీడా చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయాలుగా నిలిచాయి. ఇక ప్రపంచ క్రీడా చరిత్రలో 1976వ సంవత్సరంలో మాంట్రియల్ ఒలింపిక్స్లో రొమేనియా జిమ్నాస్ట్ నాడియా కొమనెచి తొలి పర్ఫెక్ట్ 10 స్కోర్ సాధించడం జూలై 18వ తేదీనే జరిగింది. గొప్ప విషయం కదా. ఇక నేటి సందేశం ఒకటే అండి, సమాజంలో మార్పు తీసుకురావాలంటే గొప్ప పదవులు అవసరం లేదు, మంచి మనసు, సేవా దృక్పథం, సమానత్వంపై నమ్మకం ఉంటే చాలు. సో అదే నెల్సన్ మండేలా గారు మనకు చూపిన మార్గం, మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇక ఆ మహనీయుణ్ణి ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ఇక ఇప్పటి వరకు చరిత్రపటంలో ఈరోజు కార్యక్రమం విన్నారు కదా. సమయం 5:59 కావస్తుంది. ఈ ప్రభాత సమయాన మనం ఒక మంచి దేశభక్తి గీతం విందామా?

దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. సమయం 6:31 దాటింది. ఇప్పుడు విందాం పచ్చా పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: దేహమందు జ్యోతి

0: దేదీప్యమానంగా వెలుగుతున్న ఎప్పుడే విఘ్న తెరిగి ప్రాకులాడవలెను పరలోక ప్రాప్తికై ఆరిపోయినాక ఆశలేల. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనం ఈ జన్మలో మానవ దేహంతో జన్మించినామనేది అక్షర సత్యం. ఇతర ప్రాణులకు మనిషికి కలిగిన ఏకైక తేడా ఆలోచన శక్తి మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు జంతువులకు మనకు సర్వసాధారణమే. ఇది జగమెరిగిన నిత్య సత్యం. అంత దుర్లభమైన మానవ జన్మను మనం పొందగలిగి దానిని ఆసరా చేసుకుని పైన ఉదహరించిన రీతిలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా ఏది మంచో ఏది చెడో ఏది అవసరమైనదో ఏది అనవసరమైనదో ఏది ఆవశ్యకమైనదో ఏది విడిచిపెట్టదగినదో ఏ పని మనల మున్ముందు జన్మలలో దైవ సాన్నిధ్యాన్ని చేరుస్తుందో ఏది చేర్చలేక మరలా ఈ జీవన్మరణ చక్రంలో పడవేసి ఈ జీవికి విశ్రాంతి లేకుండా చేస్తుందో తెలివిగా ఆలోచించి ఆ బాటన నడవగలిగితే ఈ జీవితానికి పారమార్థికం లభిస్తుంది. అలా కాక ఇక ఇంతకంటే సుఖం లేదు. ఇప్పుడే ఈ దేహమున్నంతలోనే సర్వసుఖాలు అనుభవించాలి, ఆనందాలలో మునిగి తేలి ఆడాలి, ప్రక్కవారు ఎలా పోతే నాకేమి, ఏమైపోతే నాకేమని విషయవాంఛలలో మునిగిపోయామో నీవు ఆరా తీరా తెలుసుకుని ఏమి పోగొట్టుకున్నామా, దానిని ఎలా సరిచేసుకోవాలా అని వెంపర్లాడే లోపల బొందిలో జీవి వెళ్ళిందనుకో, నీ తాపత్రయమంతా తాటాకుల మంటల తక్షణం ఆరిపోయి తనువు ధరణిలో కూలిపోతుంది. అలా కాకముందే పరమేశ్వర సాన్నిధ్య ప్రాప్తికై పుణ్యం మూటగట్టుకోవాలి. అప్పుడు ఇక నీవు చేసేదేమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. అంగలార్చడం, అయ్యోని అనడం తప్ప. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ దేహం శాశ్వతమైంది కాదు. శతమానం భవతి శతాయుష్షు అని నానుడి ఉందిగాని దానిని నమ్మశక్యంగాని కలికాల జీవనంలో మనం యాత్ర సాగిస్తున్నాం. బాల్యమని లేదు, యవ్వనమని లేదు, వృద్ధాప్యమని లేదు, తుదకు అవసానమని లేదు. ఏ క్షణంలోనో ఏ ప్రాంతంలోనో ఏ నెపంతోనో ఈ జీవి ఈ దేహాన్ని వదిలి వెళ్ళికిపోవడం ఖాయం. అస్థిరమై ఇప్పుడో ఇక కాసేపటికో పగిలిపోయే నిగనిగలాడి మురిపించే నిండు సంతోషాన్ని కలిగించే నీటి బుగ్గలాంటి జీవితాన్ని నమ్ముకుని ఇదే స్థిరము, ఇదే శాశ్వతమని, ఇదే ఖాయమైనదని చేయగలిగిన చేయవలసిన ధర్మకార్యాలను వదిలి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏ ఘడియలో ఎగిరిపోతామో తెలియని నీకు ముందు జన్మకు సంపాదించుకోవలసిన పారమార్థిక సంపాదన ఎప్పుడు వీలవుతుందో ఆలోచించు. వీలు కానే కాదు. కావున ఊహ తెలిసినప్పటి నుండి ధర్మ మార్గం మీద గుర్తిరిగి అందులో ప్రయాణించడానికి సర్వశక్తులుడ్డి సర్వవేళలా ప్రయత్నిస్తే తప్పక మరలా ఈ జన్మ నీకు దొరకదు. కావున నమ్మకం లేని నాటకానికి నమ్మకాన్ని ఆపాదించుకుని నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా వారు, నా ఆస్తి, నా అంతస్తు అని విర్రవేగడం మానేసి దైవ చింతనతో ధర్మ మార్గంలో నడవడం ఎంతో ముదావహం. దానికై అందరం శ్రమిస్తూ ఈ ఇహలోక జీవితాన్ని వెళ్లదీయాలని మనచ వాచ కర్మణ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు బొచ్చా పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. సమయం 6:36 అవుతుంది. పొలంకబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పొలంకబుర్లు కార్యక్రమంలో వ్యవసాయంలో ఎలుకల యాజమాన్యం గురించి తెలుసుకుంటారు.
2: వ్యవసాయంలో ఎలుకల సమస్య సమగ్ర పరిష్కారాలు. ఎలుకలు మానవుల వలె క్షీరదాల తరగతికి చెందిన జీవులు. వీటిలో ప్రత్యేకంగా 2 జతలు కొరికే దంతాలు రోజు 0.4 mm చొప్పున పెరుగుతూ ఉంటాయి. దంతాల పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి అవి నిత్యం వాటిని అరగదీస్తూ వివిధ వస్తువులకు, సామగ్రికి మరియు పంటలకు నష్టాన్ని కలుగు

చేస్తాయి. వ్యవసాయ రంగంలో ఎలుకలు ప్రధాన హానికర కీటకాల్లో ఒకటిగా పరిగణించబడుతూ విత్తన దశ నుంచి పంట కోత వరకు ప్రతి దశలో పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసులు, నూనె

వినియోగించే సమర్థవంతమైన విధానం కాగా, ఇది ఎలుకల సంఖ్యను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా పంటలను రక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించగలుగుతారు. మన రాష్ట్రంలో ఎన్నో ఎలుక జాతులను గుర్తించినప్పటికీ ప్రధానంగా బాండికోట, బెంగాలెన్సిస్ అంటే చిన్న పందికొక్కు పొలం ఎలుక, మస్ బూడుగ చిట్టెలుక జాతులు వరి పొలానికి, రేటస్ రేటస్ కొబ్బరి ఎలుక, ఉడత జాతులు కొబ్బరి, కోకో వంటి ఉద్యాన పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి. వరిలో విత్తనం వేసినప్పటి నుంచి కోత దశ వరకు ఎలుకలు నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పంట కోత అనంతరం కళ్లాల్లోనూ గోదాముల్లోనూ ధాన్యాన్ని నష్టపరుస్తూ కలుషితం చేస్తాయి. నారుమడిలో చల్లిన విత్తనాలను కూడా తినేస్తాయి. కానీ ఈ దశలో నష్టం చేసిన రైతులు తిరిగి విత్తనాలను చల్లుకోవడం ద్వారా లేదా కాస్త ఎక్కువ విత్తనం వాడడం ద్వారా ఎలుకల వలన కలిగే నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. పైరు పిలకలు పెట్టే దశలో పిలకలను నీటి మట్టానికి 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో 45 డిగ్రీల కోణంలోకి కొరికేస్తాయి. ఎలుకలు వరి పిలకలను తినడం కంటే కొరకడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. పైరు పిలకలు వేసే దశలో ఎలుకలు నష్టపరిచే సమయానికి ఎలుకల ఉధృతి ఎక్కువైతే పంట నష్టం ఎక్కువై ఒక్కొక్క పర్యాయం మరల నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిరుపట్ట దశలో ఎలుక చేసే నష్టం చాలా కీలకమైంది. ఈ దశలో వరి దుబ్బులను గట్ల వెంబడే కాకుండా పొలం మధ్యలో కొరికేసి నష్టపరుస్తాయి. దీని వలన పొలంలో అక్కడక్కడ ఖాళీలు కనిపిస్తాయి. కొరికిన దుబ్బుల నుంచి వెలువడే తీయటి స్రావం ఎలుకలో ప్రత్యుత్పత్తి ఆరంభానికి దోహదపడుతుంది. ఎలుక బొరియల్లో ధాన్యపు గింజలను నిల్వ చేయడం మరో ప్రధాన నష్టం. ఒక్కొక్క రంధ్రంలో సుమారు 0.5 నుంచి 4 కిలోల వరకు ధాన్యపు గింజలను నిల్వ చేస్తుంది. ధాన్యపు గోదాముల్లో 5 నుంచి 10% ఆహార ధాన్యాలను నష్టపరచడమే కాకుండా ఆహార పదార్థాలను వాటి మూత్రం వెంట్రుకలతో కలుషితం చేసి నాణ్యతను దెబ్బతీస్తాయి. అపరాల్లో అయితే ఎలుకల వలన అపరాల పంటలకు 10 నుంచి 15% నష్టం వాటిల్లుతుంది. పెసర మినుము వంటి పంటలు పైరు పక్వ దశకు చేరుకున్నప్పుడు కాయలను అపక్వ పక్వ దశల్లో సేకరించి ఎలుక బొరియల్లో నిల్వ ఉంచుతుంది. మినుము పెసరకాయల్లో గల ప్రోటీన్లు ఎలుకలు దృఢంగా బలపడడానికి దోహదపడుతుంది. తద్వారా వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. చెరకులో అయితే ఎలుక పంటను కణుపు కట్టే దశలోను ఏపుగా ఎదిగే దశలోను పక్వ దశలోను నష్టం కలుగజేస్తాయి. చెరుకు గడలను కొరికివేయడం వలన చచ్చుగడలు కనిపిస్తాయి. పొలం గట్లపైన లోపల ఎలుక బొరియలు మట్టి పోగులు కనిపిస్తాయి. సమస్యాత్మక ఎలుక జాతుల్లో పొలం ఎలుక. ఈ ఎలుక ప్రౌఢ దశలో 200 నుంచి 350 గ్రాముల బరువును కలిగి సంవత్సరం కాలం బ్రతికి బొరియలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. 3 నెలల వ్యవధిలో పక్వం చెంది సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు పిల్లలను కంటుంది. ఒక్కొక్క ఈతలో సుమారు 6 నుంచి 8 పిల్లల చొప్పున కంటుంది. గర్భధారణ సమయం 21 రోజులు. ఒక్కొక్క ఆడ ఎలుక సంవత్సరానికి గరిష్టంగా 65 పిల్లలను పెడుతుంది. వర్ష ఋతువుల్లో కృష్ణా గోదావరి డంట ప్రాంతాలలో ఎలుకల తాగిటి ఎక్కువగా ఉంటుంది. ఎలుకల్లో గర్భధారణ పంటల శైలి వ్యవధులను బట్టి కూడా మార్పు చెందుతుంది. ఎలుక బొరియల పక్కనే మట్టిని ఉండలుగా చేసి పోగు పెడుతుంది. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు తుఫాన్లు ముంపు పరిస్థితుల్లో చాలా ఎలుకలు నిర్మూలించబడతాయి. జాతి పునరుద్ధరణకై ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తిలో భాగంగా ఒక్కొక్క ఈతకు 15 నుంచి 22 పిల్లలను పెడుతుంది. కాన్పు అయిన వెంటనే 3 నుంచి 4 రోజుల్లో గర్భధారణ జరుగుతుంది. పిల్లల్లో మగ ఆడ ఎలుకల నిష్పత్తి 1:2గా ఉంటుంది. ఫలితంగా ఎలుకల ఉధృతి తక్కువ కాల వ్యవధిలోనే గణనీయంగా పెరిగి పంటల నష్టం తీవ్రతరమవుతుంది. చిట్టెలకైతే 10 నుంచి 12 గ్రాముల బరువు కలిగి వీపు భాగం గోధుమ వర్ణంలో ఉదర భాగం తెలుపు వర్ణంలో ఉంటుంది. నీటిపారుదల వసతి ఉన్న పొలాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన రాష్ట్రంలో వరి అపరాలు మొక్కజొన్న పంటలకు ఈ ఎలుక నష్టం కలిగిస్తుంది. చిట్టెలక చేసిన రంధ్రం చిన్నగా గుండ్రంగా ఉండి బయట మట్టి పోగులు లేకుండా ఉంటుంది. సంవత్సరం పొడవునా ప్రత్యుత్పత్తి చేస్తూ కాన్పుకు 2 నుంచి 8 పిల్లలను కంటుంది. కొబ్బరి ఎలుక అయితే కోకో ఆయిల్ పామ్ వంటి పంటలకు మరియు ధాన్యం గోదాముల్లో ఇండ్లలో సంచ

విస్తరిస్తూ ఆహార ధాన్యాలను ఇంటిలో వివిధ వస్తువులకు నష్టం కలిగిస్తుంది. దీని బరువు 80 నుంచి 120 గ్రాములు ఉండి లేత నుండి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దీని తోక శరీరం తల భాగాల కన్నా పొడవుగా ఉంటుంది. మూతి భాగం పొడవుగా సాగి ఉంటుంది. సంవత్సరం పొడవునా పిల్లలను పెడుతుంది. ప్రతి కాన్పుకు పిల్లల సంఖ్య 6 నుంచి 10 వరకు ఉండి గర్భధారణ కాలం 22 రోజుల వరకు ఉంటుంది. ఎలుకల ఉధృతికి అనుకూల పరిస్థితుల విషయానికొస్తే డెల్టా లోతట్టు ప్రాంతాలలో కాలువల క్రింద పండించే వరి పంటల్లో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఆహారం, నీరు, ఆశ్రయం లభ్యత కారణంగా ఈ ప్రాంతాలు ఎలుకల సంతానోత్పత్తికి అనుకూలమైనవి. సాగునీటి కాలువలు, ఉద్యానవన పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్ ఫామ్ వంటి తోటల పక్కనే వరి సాగు ఎలుకల ఉధృతికి మిక్కిలి అనుకూలమైంది. సహజ శత్రువులైన పాము, గుడ్ల గోబలు, పిల్లి, ముంగిస వంటివి అధిక రసాయనాలు వాడడం వల్ల నశించిపోవడం వల్ల ఎలుకల ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. ఎలుకల యాజమాన్యంలో సమిష్టిగా రైతులందరూ పాల్గొనకపోవడం మరియు అశాస్త్రీయ పద్ధతులను అవలంబించడం వల్ల ఎలుకల ఉధృతి బాగా పెరుగుతుంది. రైతులు పురుగు మందు గుళికలను విషపు ఎరలుగా ఎలుకల నివారణకు వాడినప్పుడు ఎలుకలు అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. పొలం గట్లపైన సజీవ ఎలుక బొరియలుండడం, బురద మట్టిలో ఎలుకల పాదముద్రలు మరియు సంచరించిన బాటలుండడం, కొరికి వేయబడిన వరి పిలకలు, దుబ్బులు ఉండడం, ఎలుకల విసర్జన పదార్థాలు, నూనె వంటి స్రావాలు కనిపించడం మొదలగు వాటిని బట్టి ఎలుకల ఉనికిని గమనించవచ్చు. ఎలుకల నివారణకు సమగ్ర యాజమాన్యంలో సేద్య పద్ధతుల విషయానికొస్తే వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. పొలం గట్లపైన పొలంలోని కలుపు మొక్కలను తీసి శుభ్రపరచుకోవాలి. తద్వారా గట్లు శుభ్రపడి ఎలుకలకు ప్రత్యామ్నాయ ఆహారమైన నాము మరియు కలుపు మొక్కల గడ్డలు లభించకుండా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గట్ట సంఖ్యను, పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఈ ప్రక్రియల వల్ల ఎలుకలు ఆశ్రయం పొందే ప్రాంతం తగ్గి ఎలుకల సాంద్రత తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు నాట్లు ఒకేసారి సకాలంలో జరిగేటట్లు చూడాలి. ఫలితంగా వరి ప్రత్యుత్పత్తి కాలం పరిమితమై ఎలుకల సాంద్రత తగ్గుతుంది. వేర్వేరు సమయాల్లో నాట్లు గనక చేపడితే ఎలుకలకు వరి చిరుపొట్ట దశ ఎక్కువ కాలం లభ్యమై ప్రత్యుత్పత్తి కాలం పెరిగి వాటి ఉధృతి పెరుగుతుంది. నారుమడిలో తగినంత నీరు ఉండేటట్లు చేసుకోవాలి. దీనివల్ల మొలకెత్తే విత్తనాలు ఎలుకల వల్ల నష్టపోకుండా ఉంటాయి.

డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అందిశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అందిశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన

0: చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యను అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 63.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా
0: ఉన్నాం. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంట్ సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరగ్ సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్దికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగం

0: రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర్ నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య వింశతి రాజ్యేషు పునర్వికసితానాం పంచసప్తతి రేల స్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమాస్తి. ప్రాయః 70-75 కోటి రూప్యకాణాం వ్యయేన వికసితాని ఏతాని స్థానకాని యాత్రి సౌవిధ్యైః సమలంకృతాని సంతి. పునర్వికసితేషు స్థానకేషు పంజాబస్య జాలంధర్ క్యాంట్, ఎస్ఏఎస్ నగరం, శ్రీ ముక్తసర్ సాహిబ్, శ్రీ ఆనందపుర సాహిబ్ ఇత్యేతేషాం స్థానకానాం సమావేశః అస్తి. తద్ అతిరిక్తం గుజరాత్, ఒడిషా, దక్షిణ రేల క్షేత్రాణాం అనేకాని స్థానకాని అపి అత్ర సమ్మిళితాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి కరటోలీ అంబాలా రేల సేవాం, అమృత్సర్ వారాణసి సంత రవిదాస్ ఎక్స్ప్రెస్ చేత్యేతాభ్యాం హరితధ్వజం ప్రదర్శితవాన్. హ్యః జాలంధరే ప్రధానమంత్రిణా లోకార్పితాని, రాష్ట్రాయ సమర్పితాని చ ఏతాని పునర్వికసితాని స్థానకాని ఏతే ద్వే రేలసేవే చ రేలమార్గావసంరచనా పరియోజనానాం భాగాః సంతి. ఏతాసాం పరియోజనానాం వ్యయః 70-400-5000 కోటి రూప్యకాధికః అస్తి. అవసరేస్మిన్ ప్రధానమంత్రి అవదత్ యత్ 75 పునర్వికసిత రేల స్థానకానాం ఉద్ఘాటనం భారతీయ రేల విభాగస్య విగతేషు కతిపయ వర్షేషు అభవత్, తీవ్ర పరివర్తనస్య ద్యోతకం చ అస్తి.

0: पास हो, ऐसे हर परिवार को बेस्ट से बेस्ट सुविधा मिले, ये हमारा प्रयास है और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है।
1: पूर्वान्ने एव प्रधानमंत्री हरियाणा राज्यस्य जिंद रेल स्थानकात् भारतस्य प्रथमाय हाइड्रोजन इत्यनेन चालित रेल यानाय अपि हरितध्वजं प्रदर्शितवान्। एतत् रेल यानम् जिंद सोनीपत रेल स्थानकयोः मध्ये संचरिष्यति, अथ 190 किलोमीटर मिता दूरता प्रायः द्विहोरायां पूर्णं करिष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल ह्यः एस्टोनिया देशस्य राजधान्यां ताल्लिन नगरे तत्रत्य विदेश मंत्रिणा मार्गुत साह्यकना इत्यनेन सह मेलनं विहितवान्। उभाभ्याम नेतृभ्याम भारत एस्टोनिया देशयोः मध्ये व्यापार निवेश अंकिकीय परिवर्तन साइबर सुरक्षा प्रौद्योगिकी चेत्येषु क्षेत्रेषु सहयोगस्य सुदृढीकरण विषये विचार विमर्श कृतः। अनन्तरं साख्यकना इत्यस्य उपस्थितौ मंत्रिणा भारत एस्टोनिया व्यापार मंचम् अपि अभिसंबोधितम्। केन्द्रीयः गृहमंत्री अमित शाहः गतरात्रौ पश्चिम बंगाल राज्यस्य त्रिदिवसीयायां यात्रायां सिलिगुड़ी इत्यत्र सम्प्राप्तवान्। सिलिगुड़ी नगरस्य बागडोगरा विमानस्थानके आगमनावधौ पश्चिम बंगालस्य मुख्यमंत्रिणा सुवेन्दु अधिकारिणा तस्य स्वागतं विहितम्। श्री शाहः अद्य जुमागाछ नगरस्य सीमाचौकी इत्यत्र वीएसएफ इत्यस्य 18वां बटालियन इत्यस्य भ्रमणं करिष्यति। बैडमिंटन क्रीडायां भारतीय क्रीडिका तथा द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः अद्य प्रातः टोक्यो नगरे जापान ओपन क्रीडायाः महिला एकलस्य उपांत्य चक्रीय स्पर्धायां चीन देशस्य चेन युफेई सम्मुखी करिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు విందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, సమయానుకూలంగా లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న కార్యక్రమాలలో తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:00 ఆంగ్లంలోను, 12:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. సాయంత్రం 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, ప్రత్యేకించి మహిళల కోసం. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు కూడా వింటారు. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మూడు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. రూపకల్పన అభిదర్శన్, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో కొన్ని పొలం కవర్లతో పాటు జానపద గీతాలు కూడా వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 విజయవాడ కేంద్రం నుంచే దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు న్యూస్ at 9 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ప్రియసభని సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు ఈనాటి మా ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 7:15 సుబోదయం సింహపురి కార్యక్రమంలో తిరిగి మనం కలుసుకుందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు గల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీస్ జెండా ఊపి ప్రారంభించడంతో భారత్ కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో

భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సులిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సన్తో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్ కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్, జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ

0: మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదాక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఎటక్కను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివిఎస్ సింధు ఈ రోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ తో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది నరసింహ. నీట్ ఫలితాల విడుదల. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ ఫలితాలను గురువారం రాత్రి విడుదల చేశారు. గత నెల 21వ తేదీన జరిగిన రీ ఎగ్జామ్కు జిల్లాలో 3504 మంది దరఖాస్తు చేసుకోగా 3195 మంది హాజరయ్యారు. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో జిల్లాకు చెందిన అభిషేక్ చుండి 64వ ర్యాంకు, అద్వైత కార్తికేయని 106, మంచాల హాసిత్ సాయి 312, హనీష్ రెడ్డి 586, అభిషయ్ జస్టిన్ 629వ ర్యాంకులను సాధించారు. 20వ తేదీన షైనింగ్ స్టార్ అవార్డ్స్. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను షైనింగ్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో 224 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా వీరికి 20,000 రూపాయల చొప్పున నగదు, జ్ఞాపిక, సర్టిఫికేట్ను అందజేయనున్నారని వివరించారు. ప్రతి మండలం నుంచి ఎస్సీ ఎస్టీ 2 బీసీ 2 ఓసీ విద్యార్థులు మొత్తం 6 ఎంపిక చేశామని చెప్పారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో 500 కంటే తక్కువ మార్కులు వచ్చినా పరిగణలోకి తీసుకున్నామన్నారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. నెల్లూరులోని జిల్లా

ఆఫీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అజితా వేజన్లో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా బదిలీలు, సస్పెన్షన్ తొలగింపు, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన అభ్యర్థనలున్నాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఏఓ సావిత్రమ, సూపరింటెండెంట్లు సురేష్, శిరీష, ఎస్పీ 2 ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరెడ్డి, పిజిఆర్ఎస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పారాస్పోర్ట్స్ కు 10 మంది విద్యార్థుల ఎంపిక. రాష్ట్ర స్థాయి పారాస్పోర్ట్స్ 2026 పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది దివ్యాంగ విద్యార్థులు ఎంపికైనట్లు సమగ్ర శిక్షణ ఏపీసీ వెంకట సుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు ఏలూరు జిల్లాలో అగిరిపల్లిలోని హిల్ స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులలో రాజపూడి సంజన, మేడపాలెమి నిత్యశ్రీ, షేక్ ఎఫ్సర్, రాగి మనోజ్, వరకుంటపాడు, ముచ్చెం అశోక్ రాపూరు, పురిమి వెంకట పవన్ సాయి, పురిమి వెంకట సుధీష్ను నెల్లూరు, గున్న ప్రతీక్ సంగం మండలం, అన్నారెడ్డిపురం, డిమస్తానయ్య సైదాపురం, ఏ చరణ్ తేజ ఆల్తూరు ఉన్నారని తెలియజేశారు. వీరికి రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పోటీలకు హాజరయ్యేలా సంబంధిత ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. పంతొమ్మిదవ తేదీన జిల్లా స్థాయి రోల్ బాల్ గేమ్ పోటీలు. స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో స్కేటింగ్లో భాగమైన రోల్ బాల్ గేమ్ పోటీలను నిర్వహించనున్నట్లు స్కేటింగ్ కోచ్ కల్లూరు విజిత్ తెలిపారు. గూడూరులోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద శుక్రవారం జిల్లా స్థాయి పోటీలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన అండర్-11, అండర్-14, అండర్-17 విభాగాల్లో నిర్వహించే జిల్లా స్థాయి రోల్ బాల్ గేమ్ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారని తెలియజేశారు. వీరికి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో ఈ నెల 24-25 తేదీల్లో జరిగే ఎంపికల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. ఇంకా పూర్తి సమాచారం కోసం 8919-1718-01 ఆ నంబర్లో సంప్రదించాలని తెలియజేశారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గండిపాలెం పిహెచ్సి వైద్యాధికారిని వినీత అన్నారు. మండలంలోని జిఐవారిపల్లి గ్రామంలో సంచార వాహన వైద్య సేవలను శుక్రవారం అందజేశారు. వైద్యకారిణి వినీత 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇదంతా కూడా ఉదయగిరి మండలం అన్న అయ్యవ జిఐవారిపల్లి గ్రామంలో. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. డిప్లొమా విద్యార్థులకు ఓరియంటేషన్. కొడవలూరు మండలంలోని నార్త్రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగా చేరిన విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. కళాశాలలో అమలు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై కార్యక్రమంలో చర్చించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన బాలికలంతా హెచ్పీవీ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎల్లాయపాలెం వైద్యాధికారి వినీతారెడ్డి కోరారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ పిహెచ్సిలో ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. 14వ సంవత్సరం వయసు నడుస్తున్న బాలికలు ఈ వ్యాక్సిన్కు అర్హులన్నారు. మార్కెట్లో 10,000 రూపాయల పైచిలుకు ధరకు లభించే ఈ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. భవిష్యత్తులో గర్భకోశముక ద్వారా క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఉపకరిస్తుందన్నారు. ఇప్పటికీ ఎవరైనా అర్హులైన బాలికలు వ్యాక్సిన్ వేసుకోకుంటే వెంటనే పిహెచ్సిలో సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ గ్రౌండ్లో శుక్రవారం వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది నన్నే సాహెబ్ను సన్మానించారు. ఆ క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి, కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ అన్యాయానికి గురైన పేదల తరపున కేసులు వాదించి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. నన్నే సాహెబ్ మాట్లాడుతూ జీవితాంతం పేదలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు 50 మందిని న్యాయవాదులుగా తీర్చిదిద్దినట్లు

0: తెలియజేశారు. శ్రోతలు, శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం వింటారు. ముందుగా విందాం ఒక చిన్న ప్రకటన.
1: PM జై, అబ్ గరీబో కి జై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో భాగంగా చక్కని గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:39 అవుతుంది. ఇప్పుడు విందాం.
1: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలు ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకుడ్ రోడ్, నెల్లూరు, పిన్ 5240004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే

మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. ఎస్, మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రతి శనివారం మనం భ్రమలో చెప్పుకున్నట్టుగా టైమింగ్స్ ఆ టైమింగ్స్ ప్రకారం అండ్ ఎస్ అన్నట్టు 8 గంటల వరకు అయితే కార్యక్రమం ఉండబోతుంది. మీరు కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయచ్చు. అండ్ ఎస్, పోస్ట్ కార్డు ద్వారా అయితే మీరు మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగు గంగా కాలనీ పొదలకూరు రోడ్ నెల్లూరు 5204004 అనే చిరునామాకు పోస్ట్ కార్డు మీద మీ విలువైన అభిప్రాయాలు మాకు పంపినట్లయితే సో కార్యక్రమంలో మనం వినేయచ్చు. అండ్ ఎస్, మీ ఉత్తరాల కార్యక్రమం గురించి మనం చెప్పుకోవాలంటే నిజంగా ఈ వారంలో ప్రసారమైన కార్యక్రమాలపై మీరు అండ్ హార్ట్ఫుల్ సజెషన్స్ ఇంకా మీరు పంపే ప్రతి టెక్స్ట్ కూడా అండ్ మీ లెటర్స్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అండ్ మీ సందేహాలు అండ్ మీ సంతోషాలు ఇవన్నీ మాతో పంచుకునే అందమైన అద్భుతమైన వేదిక మీ ఉత్తరాలు ప్లాట్ఫామ్. ఎస్, మీ ఆలోచనలకు మీ సందేహాలకు మీ సలహాలకు మా స్వరం జత చేస్తూ మీ ప్రతి ఉత్తరాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ మీ ప్రతి మెసేజ్ని కూడా మనస్ఫూర్తిగా చదివి వినిపిస్తూ మీ ఉత్తరాల కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అండ్

ఎస్ ఇలాగే ఇలాగే ఈ కార్యక్రమం ముందు ముందు కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ వారంలో పంపించిన మెసేజెస్ లోకి మనం వెళ్ళిపోదాం. అండ్ మొట్టమొదటి మెసేజ్ మనకి తిరగలి దిన్నె గ్రామం నుంచి వచ్చిందండి. తిరగలి దిన్నె గ్రామం అనగానే సో ఎస్ చాలా మందికి ఈ ఊరు పేరు తెలియకపోవచ్చు. నెల్లూరు జిల్లా బార్డర్లో ఉంటుందండి, నెల్లూరు ప్రకాశం బార్డర్లో ఉంటుంది, పామూరు అనే ఊరి దగ్గర తిరగలి దిన్నె. సో నా గెస్ కరెక్ట్ అనుకుంటా అండి. సో ఈ మెసేజ్ పంపించిన వారు ఎవరో చూద్దాం, అండ్ మెసేజ్ కంటెంట్ కూడా చూద్దాం. మా పేర్లు అంట మొదలు పెట్టారండి. ప్రసాద్ కాత్యాయని, మేము తిరగలి దిన్నె గ్రామంలో ఉంటాము. మేము తరచుగా సింహపురి ఎఫ్ఎం వింటూ ఉంటాము. మన సింహపురి కేంద్రంలో ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఆదివారం సాయంత్రం వనితావాణిలో ప్రసన్నలక్ష్మి గారు జానకమ్మ గారి గురించి చెప్పిన తీరు చాలా చాలా బాగుంది. ప్రసన్న మేడం గారికి మా ధన్యవాదాలు తెలియచేయగలరు అంటున్నారు. డెఫినెట్గా అండి, ప్రసన్నలక్ష్మి గారికి మీ విషెస్ అయితే అందేలా చూసుకుంటాం. అండ్ ఎస్, నిన్నటి కార్యక్రమాలపై వీరు కూడా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అదేంటంటే, శుభోదయం సింహపురి కార్యక్రమంలో ప్రసారం చేసిన ఈ తరం అమ్మ కథానిక చాలా బాగుంది. శ్రీమతి బమిడిపాటి విజయలక్ష్మి గారికి మా ధన్యవాదాలు. అక్కడ వర్క్ చేస్తున్నటువంటి సాంకేతిక సిబ్బంది, ఆర్జేలకు, వీళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అంటూ ఓకే ఓకే ప్రసాద్ గారు. సో మీ మెసేజ్కి నిజంగా ధన్యవాదాలు. మీరు ఇలాగే అభిప్రాయాలు పంపుతూ ఉండండి. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు విషెస్ తెలియచేసినట్లుగా వారికి మీ విషెస్ అందేలా చూసుకుంటాం, ఓకేనా? సో నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపిన వారు నంద్యాల జిల్లా బానుమక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. అందరి కోసం ఒక మాట అంటూ, తుపాకీ పట్టి దేశాన్ని కాపాడేవాడు జవాను, నాగలి పట్టి 10 మంది ప్రాణాలను నిలిపేవాడు మన కిసాన్. బాగుంది కొటేషను, బట్ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు కూడా పంపితే బాగుండేది సర్దార్ గారు. నెక్స్ట్ మెసేజ్కి మనం వెళ్దాం. సో మంచి మాటతో పాటు అభిప్రాయాలు కూడా పంపుతూ ఉంటారు మన నాగేశ్వరరావు గారు. ఏనుగంటి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్ సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి అయితే ఈ మెసేజ్ మనకు పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే, మంచి కూడా నీళ్ళ లాంటిదే అంట. దాహంతో ఉన్న వాళ్ళకి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు, అవసరం లేని వాళ్ళకి ఇస్తే చేతులు కడుక్కుంటారు అంటూ మంచి మాట అయితే చెప్పారు. సో బాగుంది కదా. అంటే ఎవరికి ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో అది ఇస్తే దాని విలువ వాళ్ళకి అర్థమవుతుంది. అదే విలువ తెలియని వాళ్ళకి మనం ఇస్తే అది ఇప్పుడు చెప్పిన మాటలాగా ఉంటుంది అనేది మరి నాగేశ్వరరావు గారి అభిప్రాయం అనుకుంటా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడు అభిప్రాయాల గురించి పంపించారేనా. సో అదేంటో చూద్దాం. ఈ వారంలో ప్రసారమైన కార్యక్రమాలపై మా అభిప్రాయాలు అంటూ, జూలై 12వ తేదీ ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో అంతర్జాతీయ ఇసుక ధూళి తుఫాన్ల పరిణామాల తప్పిదాలన్నిటినీ ఎదుర్కొని ప్రతి సంవత్సరం జరుపుకునే దినోత్సవం గురించి చెప్పిన వ్యాఖ్యానం చాలా బాగుంది. అలాగే దేశభక్తి, బృందగాన గీతం, పండుగ రోజు, బ్రతుకు పండిన రోజు, దేశ సస్యశ్యామలానికి గీటురాయి, అద్భుత గీతం, ఏమి రచన అంటూ నాగేశ్వరరావు గారైతే మనకు తెలియజేస్తున్నారు. అలాగే జూలై 16వ తేదీ స్నేక్స్ డే, ప్రతి సంవత్సరం స్నేక్స్ డే పాముల రోజంట జూలై 16వ తేదీ. ఆ రోజు ప్రతి సంవత్సరం జరుపుకునే పాముల దినోత్సవం మానవాళికి మేలు చేసే వాటి గురించి, ప్రకృతి పంట పొలాలని కాచే రైతుల పాలిట నేస్తాలని, వాటిని చంపకుండా రక్షించి కాపాడుకోవాలని, ప్రజలలో తెలియని భయాందోళనలు, అపోహలు నివృత్తి చేసేలా తెలియచేసిన సందేశం చాలా బాగుంది అంటూ నాగేశ్వరరావు గారు అయితే తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అంతే కదండి, జనరల్గా పామును చూడగానే భయపడతారు, టక్కని చంపేస్తారు. కానీ అవి మానవాళికి, ముఖ్యంగా రైతులకు చేసే మేలు కూడా ఉంది అంటూ ఆ రోజు కార్యక్రమంలో కంటెంట్ అయితే ఉండింది కదా. సో దాన్ని మీరు మంచిగా, అంటే ఎలా ఉపయోగపడతాయి, అంటే భయపడాల్సిన అవసరం లేదు, వాటి వల్ల మనకు జరిగే మేలు గురించి మీరు చర్చించారు. సో ధన్యవాదాలండి మీకు నాగేశ్వరరావు గారు. సో ఇలాగే మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటూ ఉండండి. మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో రావాలని అయితే కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూస్తే, ఈ మెసేజ్ మనకు సి గిరిధర్, సి తులసి కుమారి, సి సాయి ప్రణతి, సి మేధిని ప్రవళిక, సి కృష్ణ వేనమ్మ వీరందరూ పంపించారు. ఆల్ ఇండియా రేడియోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు సింహపురి ఎఫ్ఎంకి అంటూ, కేంద్రం వారికి శుభోదయం. మీరు ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఆదివారం సాయంత్రం వనితావాణిలో ప్రసన్నలక్ష్మి గారు జానకమ్మ గురించి

టెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు రఘుబీర్ సింగ్ సుగ్నా భాయ్ రాధా మున్నా ఏలూరు నుంచి. వీరేమంటున్నారో ఒకసారి చూద్దాం. అండ్ ఎస్, ఓ చాలా మెసేజెస్ అయితే వీరు పంపించున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్స్ ఒక్కొక్క మెసేజ్లో పంపించున్నారా? ఓకే. 102.7 MHz ఆకాశవాణి సింహపురి కేంద్రం. సంచాలకులకు, సిబ్బందికి మనవస్తాయి. సూపర్ అండి మీరు రఘుబీర్ సింగ్ గారు. సో ఫ్రీక్వెన్సీ కూడా మీరు రాసి పంపించారు, 102.7 అండి. సూపర్. ఒక మంచి మాట అంటూ, దూరం ఎంతైనా నడవక తప్పదు, బాధలు ఎన్నొచ్చినా భరించక తప్పదు, ఇదే లోకం తీరు అంటూ మెసేజెస్లోకైతే వెళ్ళిపోయారు మన రఘుబీర్ సింగ్ గారు. 16వ తేదీ బుధవారం సాయంత్రం ప్రసారమైన గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన నోబెల్ ప్రైజ్ గురించి కావ్యశ్రీ గారు అందించిన సమాచారం ఎంతో విలువైనదిగా ఉంది. ముఖ్యంగా ఈ నోబెల్ బహుమతి అనేది ఏ సంవత్సరంలో ఎవరి పేరుతో ప్రారంభించారో, మన దేశంలో ఈ నోబెల్ ప్రైజ్ కవి రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, సర్ సివి రామన్ గారికి, మదర్ తెరిసా గారికి, అమృత సేన్ గారికి, కైలాష్ గారికి ఇచ్చారని, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందించిన వ్యాఖ్యాత గారికి, నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటున్నారు. అలాగే 16వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అందించారు. పాములు మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుతున్నాయో, రైతు సోదరులకు ఎలకల నుండి ఏ విధంగా రక్షణ కలుగుతుందో, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేసిన ఆనాటి వ్యాఖ్యాత గారికి మా నమస్తే అంటున్నారు. 8:35 ప్రసారమైన విహారీ దర్శనీయ స్థలాలు శీర్షికన రంగనాథ ఆలయ విశేషాలు, స్థల పురాణం, చరిత్ర, అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఏ విధంగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చో, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందించిన శ్రీవత్సల మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటున్నారు రఘువీర్ సింగ్ గారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. అండ్ 17వ తేదీ కార్యక్రమాలపై వీరి అభిప్రాయాలు కూడా పంపించారు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రసారమైన యువత రంగం, జీకే ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. సేకరించి అందించిన మేడం గారికి, పాల్గొన్న మా మిత్రులకు, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటూ గ్రామదర్శిని శీర్షికన ఆ రోజు సముద్ర తీర కథలలో భాగంగా సుబ్బయ్య కథ బాగుంది అంటున్నారు. సుబ్బయ్య కథ బాగా నచ్చిందంట రఘుబీర్ సింగ్ గారికి. ఓకే, కథ వింటుంటే పిచ్చి సుబ్బయ్య మా ముందు ఉన్నాడా అనే విధంగా మంజులా పాలెటి గారి వ్యాఖ్యానం అనిపించింది అంటున్నారు. సో అంత న్యాచురల్గా లైవ్లీగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మంజులా గారు. ఓకేనా, మంజులా పాలెటి గారికి, సుబ్రహ్మణ్యం గారికి రచించిన పుట్లూరు సుబ్రహ్మణ్యం అండి రచయిత. ఓకే, సో రచించిన పుట్లూరు సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, ఓకే ఇది చదువుతున్న వ్యాఖ్యాత గారికి మా హ్యాట్స్ ఆఫ్ అంటూ, సో ఈరోజు కార్యక్రమాలపై కూడా వీరు అభిప్రాయాలు అయితే పంపించారు. ఈరోజు చరిత్రపటంలో ఈరోజు శీర్షికన మానవ హక్కుల గురించి తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ నెల్సన్ మండేలా గారి వివరాలు తెలుసుకున్నాం. అందరూ కూడా తెలుసుకోవాలి అంటూ తెలియజేస్తున్నారు. కరెక్ట్ అండి. సో నెల్సన్ మండేలా గారంటే తెలియని వారే ఉండరు. సో ఆయన 67 సంవత్సరాలు అవుతుందని, 67 నిమిషాల పాటు అట్లీస్ట్ మనం సమాజ సేవకు సమయాన్ని కేటాయించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. సో మనందరం కూడా దాన్ని పాటిద్దాం. సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పచ్చ పెంచలయ్య గారు జీవిత సత్యాలను చక్కగా తెలియచేసారు. వారికి నమస్కారాలు అందిస్తూ ఈ వారానికి సెలవు అంటున్నారు మన రఘువీర్ గారు. ధన్యవాదాలండి, మీ మెసేజ్ చాలా లెంతీగా పంపించారు. ఓకే, ఎనీవేస్ మొత్తం అయితే కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మెసేజ్కి మనం వెళ్ళిపోతే, ఈ మెసేజ్ మనకు దిలీప్ పద్మావతి నగర్ నెల్లూరు నుంచి అయితే పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే, ప్రియమైన ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారికి నమస్కారాలు. ఈరోజు మహానటి సౌందర్య గారి జయంతి, ఆమె నటించిన సినిమాల నుండి పాటలు వినిపించండి, అలాగే ఈరోజు ఆమె గురించి ఓ కార్యక్రమం ప్రసారం చేయండి అంటున్నారు దిలీప్ గారు. ట్రై చేద్దామండి, డెఫినెట్గా మనకున్న సమయాభావం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మనం అయితే ఈరోజు సౌందర్య గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అట్లీస్ట్ ఆవిడ పాట అయినా ప్రసారం అవుతుంది. మీరైతే వింటూనే ఉండండి. దిలీప్ గారు పద్మావతి నగర్ కూతువేట దూరంలో ఉన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు రాజశేఖర రాజు గారు బీవి నగర్ నుంచి పంపించారండి. కత్తికి పదునెక్కువ, మీ స్వరానికి అభిమానులు ఎక్కువ, కోరిన కోరికలు దేవుడిస్తారు, కోరిన పాటలు సింహపురి ఎఫ్ఎం ఇస్తారు అంటూ, స్వీట్ షాప్లో ప్రతి స్వీట్ తీయగానే ఉంటుంది, మన సింహపురి ఎఫ్ఎంలో ప్రతి కార్యక్రమం అంతకంటే తీయగా ఉంటుంది అంటున్నారు. దేవుడా, స్వీట్ షాప్తో పోల్చారా సింహపురి ఎఫ్ఎంని? ప్రతి కార్యక్రమంపై అభిప్రాయం చెప్పాల్సిన పని లేదు. తీపికి తిరుగుందా, మన ఎఫ్ఎంకి ఎదురుందా? అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పా.

రండి రాజశేఖరరాజు గారు. అసలు సో హ్యాట్స్ ఆఫ్, అసలు మంచిగా వర్షం పడుతుంది బయట నెల్లూరులో ఈరోజు. పొద్దున్నీ వాతావరణం కొంచెం, పొద్దున్నీ కాదులేండి రాత్రి నుంచే కొంచెం అటు ఇటుగా ఉంది, బాగా ఇద్దరు గాలులు వర్షం అండ్ మార్నింగ్ కూడా ప్లెసెంట్ క్లైమేట్, అసలు సూపర్గా ఉంది నెల్లూరులో అయితే క్లైమేట్. సో నెల్లూరు వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చుట్టుపక్కల కూడా మంచి వర్షాలు అనేసి అయితే టాక్ వస్తుంది. అండ్ ఎస్, వర్షాలు పడిన చోటు వాళ్ళకి కొంచెం ఇది, ఎండలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు, అబ్బా నెల్లూరు వాళ్ళు చల్లగా ఉన్నారు ఈరోజు అనేసి. ఓకే, సో మీరైతే స్వీట్ అని స్వీట్ అంటే ప్రతి కార్యక్రమాన్ని ఒక స్వీట్తో పోలుస్తూ తీపికి తిరుగుందా, మన ఎఫ్ఎంకి ఎదురుందా, మాట నిజంగా చాలా బాగుందండి. బేసిక్గా మీరు మీలో ఒక రచయిత ఉన్నట్లు ఉన్నారు రాజశేఖర రాజు గారు, సూపర్గా సెలవిచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ గో ఫర్ నెక్స్ట్ మెసేజ్. మీ కార్యక్రమాలు ఎక్సలెంట్ అంటూ తుమ్మల చర్ల గోపినాథ్ గారు బుచ్చిరెడ్డిపాల నుంచి సింపుల్గా షార్ట్గా తన స్వీట్గా ఈ మెసేజ్ అయితే పంపించారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరేమంటున్నారు చూద్దాం. నెల్లూరు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాల కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం చరిత్ర పటంలో ఈరోజు దేశభక్తి గీతాలు, అర్చన, భక్తి సంగీతంలో భక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి. పొలం కబుర్ల కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు, సాగు గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన గీతం, లలిత గీతం చాలా బాగుంది. ఈ సంగతి మీకు తెలుసా, కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోగలుగుతున్నామంటూ తెలియజేస్తున్నారండి, ధన్యవాదాలండి. అండ్ ఎస్, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా వారి సమస్యలకు సమాధానం ఇచ్చారు, వారికి నిజంగా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అవునండి, సో హోమియోపతిలు కరుణాకర్ గారు ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ టైం వెడ్నెస్డే రోజున డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మన సింగపూర్ ఎఫ్ఎంలో లైవ్ షో నడిచింది అండ్ చాలామంది శ్రోతలు అందుకు నిజంగా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ ముందు ముందు కూడా ఇలాంటి లైవ్ షోస్ మరిన్ని జరగాలని అయితే కోరుకుందాం, డెఫినెట్గా రాబోతున్నాయి. అండ్ ఎస్, శ్రోతలు వాట్సాప్ ద్వారా వారి సమస్యలు సమాధానం ఇచ్చారు కదా, సో అలాగే కంటిన్యూ చేయాలనేసి సతీష్ గారు అయితే కోరుకుంటున్నారు. ఇక విహారీ యాత్ర సహాయకారి కార్యక్రమం అయితే చాలా బాగుంది, మనోరంజని శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రతిరోజు వినిపించండి అంటూ సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా అలాగే మీరు చెప్పిన విధంగానే ప్రయత్నిద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, సర్దార్ గారు ఒక మెసేజ్ ఏదో పంపించారంట. ఓకే, ఇమేజ్ రూపంలో పంపిస్తున్నారు మీరు, ఇమేజ్ రూపంలో పంపించేసరికి అది కూడా ఏదైనా మంచి మాట ఏమో అనుకున్నా. ఓకే, ఎనీవేస్ ఆ ఇమేజ్లో ఒక మెసేజ్ ఉంది, రెండు మెసేజ్లు ఉన్నాయి, చదవగలరంటూ తెలియజేస్తున్నారు, చూద్దాం. నంద్యాల జిల్లా బానుమక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్, ప్రతిరోజు ఉదయం చరిత్ర పుటల్లో మహనీయులు వారి సందేశాలు చాలా చక్కగా చెప్తున్నారు, చాలా సంతోషం అండి. నరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ తర్వాత వందే మాత్రం అంటూ దేశభక్తి గీతం చాలా హైలైట్, ఇన్ని మంచి కార్యక్రమాలు అందిస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలు అంటూ తెలియజేస్తున్నారు సర్దార్ గారు. మన సింహపురి ఎఫ్ఎంలో మీ ఉత్తరాలు డైరెక్ట్గా చదివి వినిపించే నెంబర్ వన్ ఛానల్ సింగపూర్ ఎఫ్ఎం అంటున్నారు మన సర్దార్ గారు, చాలా సంతోషం అండి. మీరు నెంబర్ వన్ అంటూ పోల్చారు సింగపూర్ ఎఫ్ఎంని, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పటికీ నెంబర్ వన్గానే మన ఛానల్ మన ఎఫ్ఎం ఉండాలని అయితే కోరుకుందాం. ఆకాశవాణి తిరుగులేదంతే. ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు తబలా మస్తాన్ గారు బుచ్చిరెడ్డిపల్లి నుంచి పంపించారు. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమ్మినేని నాగేశ్వరరావు గారికి, ఎఫ్ఎం టెక్నీషియన్స్ అండ్ అబీద్ హుస్సేన్ భాయ్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం అంటున్నారు. సింహపురి ఎఫ్ఎంలో ప్రతి కార్యక్రమం బాగుంటుంది. మధుర గాయని గాన కోకిల జానకమ్మ గారి గురించి ఎంతో చక్కగా మన సింహపురి ఎఫ్ఎంలో చెప్పారు. జానకమ్మ గారికి సింహపురి ఎఫ్ఎం తరపున, సింహపురి ఎఫ్ఎం శ్రోతలందరి తరపున ఘన నివాళులు అంటున్నారు. ఒక మంచి మాట అంటూ ఒక మంచి మాట కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తబలా మస్తాన్ గారు. అదేంటంటే, మిత్రమా మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించుకు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సూపర్ అండి. సో మస్తాన్ గారు ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే మెసేజ్ అయితే మనకు పంపించారు. వారి ఫ్రెండ్స్ కూడా పాలెంపొలయ్య, బ్రహ్మయ్య, సయ్యద్ జాకీర్, త్రిమూర్తులు గుప్తా గారు, భండారు. ఎస్, నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. మస్తాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ తబలా మస్తాన్ గారు. ఇలాగే మీ మెసేజెస్ అంతా, మీ అభిప్రాయాలు కార్యక్రమాలపై పంపుతూ ఉండండి. సో మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో వచ్చేదానికి అవకాశం లేకపోలేదు.

ఓకేనా? అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ ఎస్ సుజాత సురేష్ శశి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి అయితే పంపిస్తున్నారండి. వీరికి వీరేమంటున్నారు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆకాశవాణి సింహపురి సింహపురి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ మధ్యనే నేను వింటున్నాను సముద్ర తీర కథలు, చాలా బాగుంది. వింటుంటే అసలు హాయిగా ఉంది మనసుకి. ఆ వాయిస్ అయితే సూపర్ అంటున్నారు. మంచులా పాలెటి గారి వ్యాఖ్యానం కళ్ళకు కట్టినట్లు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కథలోకి. వావ్, మేబీ మంజులా గారు వింటూనే ఉంటారు. సో మంజులా గారు, సో శ్రోతల్ని మీరు కథలోకి అలా లీనం చేస్తున్నారంట. సో కళ్ళకు కట్టినట్టుగా మీ వ్యాఖ్యానం ఉందనేసి మన సుజాత గారు, సురేష్ అండ్ శశి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. ఎస్, సముద్ర తీర కథలు ఒక యునిక్ ప్రోగ్రామ్, మన సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం అవుతుంది. అది ఏంటో కాదండి, వాస్తవిక జీవనానికి అద్దం పట్టేటటువంటి ఒక ఏరియా. ఇప్పుడు గంగపట్నం, తర్వాత రాముడిపాలెం, కొడితిపాలెం, ఇవన్నీ మనం ఈ బీచ్ సైడ్ ఉండే ఊర్లన్నీ వింటూ ఉంటాం కదా. ఆ ఊరి పేర్లు కూడా ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో కనెక్ట్ అవుతూ ఉంటాయి. శ్రోతలందరూ కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి, ఎక్కువ నచ్చడానికి ఇక్కడ లోకల్ ఫ్లేవర్ ఇదంతా, ఈ మాటలు ఇవన్నీ కూడా కలిపి ఆ కార్యక్రమానికి కొత్తదనం తీసుకొచ్చాయనేసి అయితే మనం డెఫినెట్గా చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమంటున్నారంటే సుజాత గారు, హలో అభిరుచి, ఈ సంగతి మీకు తెలుసా, అర్చన విహారి కూడా వింటున్నావు, మంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగుంటున్నాయి మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో అంటున్నారు సుజాత గారు. సింహపురి వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ సుజాత గారు. ఆ కింద ఒక చిన్న కొటేషన్ కూడా, కొటేషన్ కాదు ఒక కాంప్లిమెంట్ కూడా మీరు పంపించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భవన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం. సో వీరేమంటున్నారంటే, చదువుల తర్వాత వచ్చినట్టుంది, లాస్ట్ వీక్ పంపించినట్లేదు మీరు సోమనాథం గారు. ఓకే, ఏమంటున్నారంటే, హ్యాపీ సాటర్డే అండి అంటున్నారు. మీకు కూడా హ్యాపీ సాటర్డే. మీ ఉత్తరాల కార్యక్రమానికి నమస్సులు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 5:30 ప్రసారం చేసిన యువతరంగం జీకే క్విజ్ ప్రోగ్రామ్ చక్కగా ఉంది అంటున్నారు. సోమనాథం గారు మెసేజ్ తీసుకొని టైప్ చేశారంటే ఫస్ట్ యువతరంగం కార్యక్రమం గురించే చెప్తారనుకుంటా. ఆ జీకే ప్రశ్నలు అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా సోమనాథం గారు. ఓకేనా? ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, సమర్పించిన దేవసేన గారికి మరియు మేరీ ప్రశాంతి గారికి మా ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందులో చూసుకుంటా ఉంది. సింహపురి ఆకాశవాణి కేంద్ర ప్రసారాల నిడివి సమయం కొంచెం పెంచితే మాకు సంతృప్తి, విజ్ఞప్తి చేస్తున్నాం డైరెక్టర్ గారు అంటున్నారు సోమనాథం జనార్దనరావు. డెఫినెట్గా అండి, ఈ విషయాన్ని సారదృష్టికి తీసుకెళ్ళి మీ విజ్ఞప్తి, వినతి ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాలి. అండ్ ఇంకా సింహపురి ఎఫ్ఎం నిడివి పెరగాలని కూడా కోరుకుందాం. అన్నట్టు మీరు నిన్ను విన్నారో లేదో, కంప్లీట్ డే మొత్తం మన సింహపురి ఎఫ్ఎం లైవ్ ట్రాన్స్మిషన్ కంటిన్యూగా సాగింది. అండ్ మధ్యాహ్నం కంటిన్యూగా ఈవినింగ్ వరకు సింహపురి ఎఫ్ఎంలోనే ఉన్నారు. నిన్న షో చేసింది కూడా మంచులా పాలెటి గారు, ఉమాదేవి గారు నిన్న ఆఫ్టర్నూన్ షో కూడా చేయడం జరిగింది. మంచి మంచి సాంగ్స్ అయితే విన్నాం. మీలో ఎంతమంది విన్నారో ఒకసారి నాకు మెసేజ్ చేసేసండి. ఇంకా 8 నిమిషాల సమయం అయితే ఉంది. సో ఈ 8 నిమిషాల సమయంలో మీ మెసేజెస్ అన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. కాల్వ నుంచి, ఆదిలాబాద్ జిల్లా కాల్వ నుంచి నవీన్, రజిత, దివిజ, కృతిక పంపించారు. మీ ప్రసారాలు బాగుంటున్నాయి సార్. నిజంగా చెప్పాలంటే సుబ్బయ్య కథ చాలా చాలా నచ్చింది. హలో అభిరుచి, టైం కొంచెం పెంచండి, దిలీప్ గారు చెప్పినట్లు సౌందర్య గారి పాటలు వేయండి సార్ అంటున్నారు. ఫ్యానా నవీన్ గారు? ఫ్యానా? ఓకే, డెఫినెట్గా అండి, సౌందర్య గారి సాంగ్ అయితే ఈరోజు మనం వినబోతున్నాం. సో మీరైతే ఇస్ కాకుండా, స్కిప్ చేయకుండా వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం. ఓకే, అండ్ ఫైనల్గా ఒక చిన్న టచ్ ఇచ్చారు, సుబ్బయ్య కథ బాగుంది, సముద్ర తీర కథలు అయితే ఎక్సలెంట్గా సాగిపోతుంది అంటూ నవీన్ గారు, రజిత, దివిజ, కృతిక్, ఆదిలాబాద్ జిల్లా కాల్వ నుంచి అయితే ఈ మెసేజ్ మనకు పంపించారు. అండ్ థ్యాంక్ యూ సింహపురి వారికి అండ్ వ్యాఖ్యాత గారికి మా మెసేజ్ చదివినందుకు. థ్యాంక్ యూ సుజాత గారు వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ ఇప్పుడైతే టైం ఇంకా మనకి 7 మినిట్స్ ఉంది, మెసేజెస్ కొంచెం స్లో అయినాయి కదా. సో ఈ గ్యాప్లో మనం ఒక మంచి పాట వినేద్దామా? అండ్ పాట అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే పాడాలి. అండ్
జతగా చిత్రమ్మ పాడితే

మీరు వింటున్న నరసింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై మీ ఉత్తరాలు కార్యక్రమం ఇంకా మనకి 3 నిమిషాలు కొనసాగబోతుంది. అండ్ మనకు ఒక కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి. సో ఆ మెసేజెస్ అంటే ఒకసారి మనం గమనిస్తే, సోమనాథం గారు ఒక మెసేజ్ పంపించారు, ఎడగారి ఊరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మెలకువల గురించి విజయ్ కుమార్ గారు నాయక్ గారు అందించిన సమాచారం వినాం, చాలా చక్కగా ఉంది. ఇంత చక్కటి సమాచారం అందించిన విజయ్ కుమార్ నాయక్ గారికి మరియు నిర్వహించిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటే తెలియజేస్తున్నారు. డెఫినెట్ గా మీ విషస్ వారికి అందేలా చూసుకుంటాం. అండ్ ఆర్జీ సోమరాణి నున్న గ్రామం విజయవాడ నుంచి చాలా లెంతి మెసేజ్ అయితే పంపించేది, కొంచెం లేట్ అయ్యారు, కొంచెం ముందు పెడితే ఇంత మంచి మెసేజ్ మనకి చదివే అవకాశం ఉండేది కదా శోభరాణి గారు. ఎనీవేస్, గానకోకిల జానకమ్మ గారి గురించి అక్షరాంజలి మీరు పంపించారు. ఈరోజు కార్యక్రమం అయితే వింటూ ఉండండి, మధ్యలో డెఫినెట్గా ఇది చదివే ప్రయత్నం అయితే చేద్దాం. మనోరంజన టైంలో కానీ, హలో అభిరుచి టైంలో కానీ, ఏదో ఒక టైంలో అయితే మీ మెసేజ్ చదువుతాం. మీరైతే స్టే ట్యూన్ టు 102.7. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు పంపిన వారు గుంటూరు జిల్లా దాసరపాళ్యం నుండి పోలు శివదాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఉత్తరాల కార్యక్రమం బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. ప్రతి కార్యక్రమం కూడా అద్భుతం మన కేంద్రం నుంచి వచ్చేది అంటూ

0: నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయండి అంటున్నారు. డెఫినెట్ గా అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు కోవూరు నుంచి అలీనా షారిక్, గూడూరు నుంచి మున్ని షేరు, నెల్లూరు నుంచి షబన, షఫీ, రుక్సానా, గాలిబ్. వీరేమంటున్నారంటే, మంజులా పాలయత్తి గారి మాటలు సముద్రంలో జాలర్ల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వినిపించారు. మంజులా పాలయత్తి గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డాక్టర్ గారి సలహాలు, లైవ్ షో, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన, బిహారీ హైలైట్, అండ్ ఇంకా దివి నుంచి భూమికి దిగి వచ్చిన గంధర్వడి మాటల్లా. ఓకే. అలీనా షారిక్ అండ్ మునీ షేర్, షబానా షఫీ, రుక్సానా, గాలిబ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఇలాగే మెసేజెస్ పంపిస్తూనండి, మంచి బూస్ట్ వస్తుంది మీ నుంచి ఇలాంటి మెసేజెస్ వస్తే. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు దిలీప్ గారు, నెల్లూరు నుంచి. మన నెల్లూరు కార్యక్రమాలు ఒక ఆదిలాబాద్ కాదు, చాలా ప్రాంతాల ప్రజలు వింటున్నారు. మన నెల్లూరు కేంద్రం ఓకే, ఇంకా ఎక్కువ అట్స్ పెంచితే ఇంకా దూరం వెళ్తుంది అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, ఇది ఈ విషయాన్ని నేను ప్రయత్నాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అండ్ పాట చాలా బాగుంది అంటూ, మనో వికసితానందమే అంటూ మాటలన్నీ అంటున్నారు మన నాగేశ్వరరావు గారు. ధన్యవాదాలండి. అండ్ ఎస్, ఇప్పుడైతే టైం 7:59 దాటి 35 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మీ ఉత్తరాలు కార్యక్రమానికి సైన్గా ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మీ ఉత్తరాలు కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ఈ వారం అంతా కార్యక్రమాలు జాగ్రత్తగా వినండి. కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు దాచుకుని శనివారం రోజు ఉదయం 7:30 మాకు పంపిస్తే 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో వినొచ్చు. అండ్ ఇప్పుడైతే టైం 8 గంటలు అవుతుంది, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: जल है तो हम है, आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं। इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से।
3: क्या आप परेशानियों से घिरे हैं, मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें, कहीं से भी कभी भी 24 घंटे ये सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा। प्रधानमंत्री नरेंद्र मोदी ने अमृत भारत योजना के अंतर्गत देश भर में 75 पुनर्विकसित रेलवे स्टेशनों का लोकार्पण किया, 2 नई रेलगाड़ियों को भी रवाना किया। गृह मंत्री अमित शाह आज पश्चिम बंगाल में सीमा सुरक्षा बल की सीमा चौकी का दौरा करेंगे, सुरक्षा व्यवस्था की समीक्षा और विकास कार्यों की भी शुरुआत करेंगे। संयुक्त राष्ट्र मानवाधिकार परिषद ने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में अशांति को लेकर चिंता जताई, प्रदर्शनकारियों की मौत की जांच की मांग। टोक्यो में जापान ओपन बैडमिंटन के सेमीफाइनल में पीवी सिंधु और चीन की चेन युफेई के बीच मुकाबला जारी, और फीफा फुटबॉल विश्व कप में आज रात मियामी में तीसरे स्थान के लिए फ्रांस का मुकाबला इंग्लैंड से। अब समाचार विस्तार से। प्रधानमंत्री नरेंद्र मोदी ने पंजाब के जालंधर से कल 20 राज्यों के 75 पुनर्विकसित रेलवे स्टेशनों का वर्चुअल माध्यम से लोकार्पण किया। इन स्टेशनों का पुनर्विकास अमृत भारत स्टेशन योजना के अंतर्गत लगभग 1575 करोड़ रुपए की लागत से किया गया है। ये योजना दुनिया के सबसे बड़े रेलवे स्टेशन पुनर्विकास कार्यक्रमों में से एक है। विरासत भी विकास भी की भावना के अनुरूप विकसित इन स्टेशनों में स्थानीय संस्कृति, विरासत और वास्तुकला की झलक दिखाई देती है। प्रधानमंत्री ने कहा कि 75 पुनर्विकसित रेलवे स्टेशनों का लोकार्पण भारतीय रेल में तेजी से हो रहे परिवर्तन का प्रतीक है।
1: अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है और इनमें से कई स्टेशन पर काम पूरा हो चुका है। 75 स्टेशन का लोकार्पण किया गया है। जब आप यहाँ जालंधर कैंट स्टेशन में जाएंगे तब आपको एहसास होगा कि वाकई हमारा देश विकसित राष्ट्र बनने की ओर बढ़ रहा है।
4: इस अवसर पर प्रधानमंत्री ने करतौली अंबाला रेल सेवा

0: The Sun Times carries a story on the Joint Parliamentary Committee reviewing the bill to automatically remove ministers, chief ministers and prime ministers arrested for over 30 days. The paper writes, Parliamentary Panel on PM, CM's removal bill defers draft report. Drawing attention to possible plans to introduce plastic currency in India, the Times of India reports, in step towards plastic notes, RBI floats expression of interest for polymer substrates. And finally, the passing away of legendary cricketer Sir Garfield Sobers is widely noticed in the press. The Indian Express writes in its obituary, legendary all-rounder with many firsts. He didn't know how special he was. And with that, it's back to you, Sanjay.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi inaugurates 75 redeveloped railway stations across the country under Amrit Bharat scheme. Also flags off two new train services. Home Minister Amit Shah to visit BSF border outpost in West Bengal today to review security and launch development initiatives. UN Human Rights Agency voices concern over wave of unrest in Pakistan-occupied Jammu and Kashmir. Calls for probe into deaths of protesters. PV Sindhu enters into final of Japan Open Badminton Tournament. And in FIFA World Cup, France and England to lock horns for third place at Miami tonight. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: మన్యం వీరుడు అల్లూరి జయంతి, దిశ డిఆర్సీ సమావేశాలు, మండుతున్న ఎండలు, అమృతధారలు, విబీజీ రామ్జీ ప్రారంభం వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్దికి కొత్త దిశను చూపించబోతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. విబీజీ రామ్జీ పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమ ఫలాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో విబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డీ డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాల వీరాంజనే స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి మాట్లాడుతూ, గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744.34 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424.42 కోట్ల మార్కాపురం

0: కుంకుమ పట్టణానికి 63 కోట్ల 14 లక్షలు, పొదిలికి 126 కోట్ల 17 లక్షలు, దర్శికి 130 కోట్ల 61 లక్షల రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5 కోట్ల 50 లక్షల రూపాయలను పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. శ్రోతలు ఎంతగానో ఇష్టపడే మనోరంజనీ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
2: శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మనోరంజని కార్యక్రమం వినబోతున్నారు. అండ్ కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు వినే కార్యక్రమం. అండ్ ఎస్, మొదటి ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు వాకాడు నుంచి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, త్రిమూర్తులు, నాగరాజు, రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే పంపిస్తున్నారు. నిరీక్షణ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, నిరీక్షణ చిత్రం నుంచి జానకి గారు ఆలపించినటువంటి గీతం, ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం, విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మనోరంజనే కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనం తర్వాతి ఉత్తరం చూస్తే, ఈ ఉత్తరం మనకు కలిగిరి నుంచి పంపించారండి సుధాకర్ నాయుడు, మనోజ, సాయి, నాగమణి, రాఘవులు, మంచులక్క, సాహితి. వీరందరూ కోరుతున్న పాట మనసిస్తారా చిత్రం నుంచి రాజేష్ సునీత ఆలపించిన గీతం. గీత రచన ES మూర్తి, సంగీతం అందించిన వారు SA రాజ్కుమార్. విని ఆనందించండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. మీరు ఇప్పుడు విన్న పాట కోరిన వారు బాలాజీ నగర్ నుంచి గిరీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం మనోరంజని కార్యక్రమం కొనసాగుతుంది.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాష

0: సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెట్టి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మనోరంజన కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాత ఉత్తరం మనం చూసేద్దాం. ఈ ఉత్తరం మనకు రాసి పంపిన వారు ఒంగోలు నుంచి కృష్ణ, శిరీష, సుజాత, ప్రసన్న, వంశీకృష్ణ, దేవాంశ్, మనస్వి. వీరందరూ కోరుతున్న చిత్రం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన గీతం మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఈ గీత రచన చంద్రబోస్, సంగీతం అందించిన వారు కోటి. అండ్ ఎస్, ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తున్నాం కాబట్టి ఒక సందర్భం కాబట్టి మనం గుర్తు చేసుకుందాం. ఈరోజు సౌందర్య గారి స్పెషల్ అండి. సౌందర్య గారు తెలియని వారైతే ఉండరు. సో ఆవిడ జన్మదినం ఈరోజు. ఈరోజు న్యూ ఉత్తరాల కార్యక్రమంలో కూడా చాలామంది సౌందర్య గారి పాటలు వేయండి అంటూ అడిగారు. లక్కీగా మనకి ఉత్తరం ద్వారా ఈ శ్రోతలు కూడా సౌందర్య గారు నటించిన చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. సో మీ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం, ఎస్పెషల్లీ సౌందర్యాన్ని ఇష్టపడే వారి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీని ఆనందించండి.

0: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజనీ కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విని ఆనందించారు. సమయం 9:01 దాటి 20 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మీరు వింటున్నారు సింగపూర్ ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలనుకుంటే 0861-233-100 లేదా 0861-233-102 అనే నంబర్కి డయల్ చేసి మీరు కోరుకున్న పాట అయితే వినేయచ్చు. అండ్ చూద్దాం మరి ఎవరు ఫస్ట్ కాలరు. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: ధనలక్ష్మి భవంతి సయ్యద్ జాకిర్ సార్.
0: జాకిర్ గారు చెప్పండి, బాగున్నారా?
3: చాలా బాగున్నాను సార్. 3-4 వారాలు అయిపోయింది సార్, వాట్సాప్ కూడా రావట్లేదు, కొంచెం ట్రబుల్ గా ఉంది వాట్సాప్.
0: అవునా? ఓకే, సరి చేసుకోండి.
3: మన అవసరాల్లో కూడా రావట్లేదు నేను.
0: ఓకే ఓకే,
3: కానీ ప్రతి ఒక్క కార్యక్రమం నేను మాత్రం మిస్ అవ్వదు.
0: ఓకే, వెరీ గుడ్ అండి.
3: అందరూ మనం నేను పంపించినట్టు ఏ శ్రోత పంపించినా కూడా ఫీల్ అవుతాను నేను.
0: చెప్పండి చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం ఈరోజు? వర్షం పడుతుంది.
3: ఈరోజు సౌందర్య గారు పుట్టినరోజు సందర్భంగా అంతఃపురంలో.
0: వావ్,
3: అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు.
0: అంతఃపురం చిత్రం నుంచా?
3: అవును సార్. సాయి కుమార్ గారు హీరో.
0: అవునండి అవునండి, ఒక్క నిమిషం అండి. కోరుతుండే శ్రోతలు ఉన్నారా?
3: మన గుళ్ళపాలెం సురేష్,
0: ఓకే,
3: టీ అంగడి వెంకటేశ్వర్లు, చేపల వెంకటేశ్వర్లు, జేసీపీ మస్తాను, అందరూ మన ఫ్రెండ్స్ కోసం. ఇంకా మీకు తెలిసిందే కదా మా టీమ్.
0: ఓకే అండి, డెఫినెట్ గా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233100 లేదా 0861233102 నెంబర్లకు కాల్ చేసి వినొచ్చు. అండ్ కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రదూర్ పాడు సార్. నా పేరు బండారు శంకరయ్య.
0: బండారు శంకరయ్య గారు, ఓకే.
1: అవును సార్.
0: చెప్పండి శంకరయ్య గారు, మొదటిసారి మీతో మాట్లాడుతున్నట్లుంది కదా.
1: నేను ఎప్పుడో సార్ చేసేది, 3 నెలల పేరు ఉన్నాడు కదా.
0: వెరీ గుడ్ అండి. శంకరయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: జీన్స్ సినిమాలో నుంచి కన్నులతో చూసేది గురు అని పాటించింది సార్.
0: జీన్స్ చిత్రం నుంచి
1: సోమనాథ జనార్దన్ కి, జాగీర్ బాయికి, ఉచ్చి తపరా మస్తాన్ భాయ్ గారికి.
0: ఓకే అండి. సో మీ పాట అయితే ప్రసారం అవుతుంది. ఒక శ్రోతతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ పాటని ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా? వింటున్నానండి సింహపురి ఎఫ్ఎం. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో ఈరోజు చాలా మంది సౌందర్య గారి బర్త్డే సందర్భంగా ఆవిడ నటించిన చిత్రాల్లో నుంచి అయితే పాటలు అడుగుతున్నారు. అండ్ కొంతమంది వేరే చిత్రాల్లోని కూడా అడుగుతున్నారు. కానీ సో మీకు నచ్చిన పాటలు ప్రసారం చేయడానికి సింహపురి ఎఫ్ఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఓకే, తర్వాతి శ్రోతని పలకరించే ప్రయత్నం చేద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నా పేరు రాంబాబు సార్. నేను నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి రాంబాబు గారు? ఓకే, మీరు అక్కడే ఉంటారా?
2: అక్కడే ఉంటాను సార్ నేను.
0: ఓకే ఓకే, చెప్పండి రాంబాబు గారు.
2: ప్రేమలాగ్ సినిమాలో దిగులు పడుకురా సోదర అంత పాట.
0: ఓకే, డెఫినెట్గా మీరు కోరుకున్న పాట అయితే ప్రసారం అవుతుంది. ముందుగా అయితే జీన్స్ చిత్రం నుంచి మన మరొక శ్రోత కోరున్నారు కదా పాట, ఆ పాట విన్న తర్వాత మీ పాట అయితే ప్రసారం అవుతుంది. ఏం పాట ఉన్నారు? ప్రేమలేఖ చిత్రం నుంచి ఏం పాట ఉన్నారు?
2: దిగులు పడుకురా సోదరా.
0: ఓకే ఓకే అండి, డెఫినెట్గా ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. Sadhana mani mama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama gama g

0: సింహపుని ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిజ్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు కూడా మీరు కోరుకున్న పాట మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినాలనుకుంటే 0861233100 లేదా 0861233102 అనే నెంబర్కు కాల్ చేసి వినవచ్చు. అండ్ ఎస్, కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, శుభోదయం అండి, చెప్పండి. ఓకే, సౌందర్య పాట కావాలి కదా ఈరోజు మీకు? ఓకే, సో ఓకే చెప్పండి. సరే, ఓకే
1: చెప్పండి సార్.
0: వినదు ఏం లేదు, మీరే చెప్పాలా, శ్రోతలు అందరూ వింటా ఉన్నారు ఆల్రెడీ. సరే, మీరు భక్తి పాట అడిగారు కదా, కార్యక్రమం అయిపోయే పెద్ద ప్రయత్నిద్దాం, మరొక శ్రోతకి అవకాశం ఇద్దామా? వస్తుంది, వింటా ఉండండి, ప్రతి పాటలో భక్తి ఖచ్చితంగా ఉంటుంది, వింటానే ఉండండి. ఓకేనా? ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతని పలకరిద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఏంటండి,
2: దసరా పిల్లోడు సినిమా సార్?
0: దసరా పిల్లోడు చిత్రం నుంచి ఏం పాట అండి? దసరా పిల్లోడు చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు? మేబీ వాతావరణ పరిస్థితులు లైన్ కట్ అయినట్టుంది, మరొక శ్రోతని పలకరిద్దాం. హలో, హలో, హలో,
3: వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి
3: సార్. కోవూర్ ఇస్మాయిల్ సార్, నచ్చమ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఇస్మాయిల్ గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: అడిగి నవడులో సార్, కోకిలమ్మ పెళ్లికి కోనమ్మ పంది ఆ పాట సార్.
0: ఓకే, చిత్రం పేరు?
3: కోమూరు బజార్ సెంటర్ టీ మాసిన సార్, ఇంట్రెస్ట్ ఆ పాట.
0: సరే,
3: మా ఇంట్రెస్ట్ చేశాడు.
0: సినిమా పేరు, సినిమా పేరు చెప్పండి ఇస్మాయిల్ గారు, సినిమా పేరు చెప్పండి.
3: అడివి రావుడు సార్, కోకిలమ్మ పెళ్లికి కోనంత పంది.
0: ఓకే, అడివి రావుడు
3: అందరు చేశారు, మా ఇంట్రెస్ట్ కూడా చేశాడు.
0: అందరు చేశారు, అందరికోసం ఈ పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.
3: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
0: ఓకే అండి.

0: వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిడ్జ్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు 0861233311 లేదా 102 నంబర్లకు కాల్ చేసి వారు కోరుకున్న పాటలు అయితే వింటున్నారు. ఎస్, కార్యక్రమంలో మనం చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి, చెప్పండి మీ పేరు. నమస్తే అండి.
1: మీ తాత మీ కూర్ సార్.

0: మిఠాత్మకురు. సుగుణ గారు మిఠాత్మకురు నుంచి ఏ జిల్లమ్మా?
1: సార్ నెల్లూరు జిల్లా సార్, గూడూరు మండలం సార్.
0: గూడూరు మండలం, ఓకే ఓకే
1: సార్, కొత్త శ్లోకం సార్.
0: కంగ్రాచులేషన్స్, మీకు కాల్ అయితే దొరికింది,
1: సంతోషంగా ఉంది సార్.
0: సంతోషం అమ్మా, చెప్పండి ఏ చిత్రం నుంచి పాటను విందాం?
1: ప్రేమాభిషేకంలో పాడలేను సార్.
0: ఏ సినిమా?
1: ప్రేమాభిషేకం సార్.
0: ప్రేమాభిషేకం,
1: నాగేశ్వరరావు గారికి.
0: నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం నుంచి పాటను కోరుతున్నారు. ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం అయితే చేస్తామ్మా, టైం అయితే ఉంది. ఓకే ఓకేమ్మా, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మీ పాట అయితే ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? రైట్ అండి, రైట్ అండి, ధన్యవాదాలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో బ్రిడ్జి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్న పాటలు అయితే విన్నారు. సమయం 9:30 అయిపోయింది. అండ్ చివరి శ్రోత సుగుణ గారు మొట్టమొదటిసారిగా కాల్ చేశారంట. సో ఆవిడ ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను అడిగారు కదా, సో డెఫినెట్గా ఆ పాటతోటి మనం హలో బ్రిడ్జి వాట్సాప్ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టేద్దాం మరికొద్దిసేపట్లో.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మీరెక్కడి నుంచి నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చిన సాంగ్ రివర్స్ అండ్ మెజారిటీ పీపుల్ సౌందర్య నటించిన చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. డెఫినెట్గా వేస్తానండి. బట్ అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు రాబోతుంది జనతా గ్యారేజ్ చిత్రం నుంచి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య ఉమాదేవి జయమ్మ అడుగుతున్నారు. సో వీరందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జనతా గ్యారేజ్ విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. మీరు కూడా మీరు కోరుకున్న పాట సింహపురి ఎఫ్ఎం ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నంబర్కు మెసేజ్ పెట్టి వినవచ్చు. కార్యక్రమం మనకు 10 గంటల వరకు కొనసాగుతుంది. అండ్ కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, మనం వాటిని కవర్ చేస్తూ మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. సుఖదుఖాల చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి అడుగుతున్నారు దమ్మోస్ వెంకటచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలయ్య అడుగుతున్న పాట, నాకు నచ్చిన పాట అంటూ ప్రముఖ హీరోయిన్ స్వర్గీయ సౌందర్య గారి జయంతి సందర్భంగా ఆమెకి ఘనంగా నివాళులర్పిస్తూ మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. అలాగే సోమనాథన్ జనార్దన్ రావు అడుగుతున్నారు సౌందర్య నటించిన చిత్రం నుంచి ఒక మంచి పాట అంటూ. అలాగే తబలా మస్తాన్ గారు ఇంకా సౌందర్య చిన్న బయోగ్రఫీ రాసి మరీ అడుగుతున్నారు మా కోసం సౌందర్య నటించిన చిత్రం నుంచి పాటను అంటూ. తబలా మస్తాన్ గారు బుచ్చిరెడ్డి పాల నుంచి అడుగుతున్నారు. అలాగే కొడవలూరు నుంచి, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగపతి శివప్రసాద్ అడుగుతున్నారు తులసి చిత్రం నుంచి పాటను అంటూ. అలాగే జనతా గారి పాట అయితే వినేసాం, తుమ్మలచర్ల పద్మనాభ గారు అడిగింది. అలాగే సౌందర్య గారు నటించిన చిత్రం నుంచి పాట అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ పని జైనుద్దీన్, అభిద, ఏషా అడుగుతున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బండారు త్రిమూర్తులు గుప్త గారు తాత మనోడు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. అలాగే అరసన్ బిట్రగుంట నుండి అడుగుతున్నారు శారద చిత్రం నుంచి, అలాగే ప్రయత్నిద్దాం. గుడ్ మార్నింగ్, శుభోదయం, సుస్వాగతం అంటూ చిత్రం నుంచి సుస్వాగతం నవరాగమం అనే పాటని టైటిల్ సాంగ్స్ వినిపించగలరు. సుస్వాగతం చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ్, సద్దనప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. ఓకే, ట్రై చేద్దామండి. నెక్స్ట్ మనకి అభిలాష చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. ఇంకా బుచ్చిరెడ్డిపాల నుంచి షేక్ మస్తాన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అన్నయ్య సినిమా నుంచి సౌందర్య గారి జన్మదిన సందర్భంగా మా కోసం మంచి పాట అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, చాలామంది సౌందర్య గారు నటించిన చిత్రం నుంచి పాటను కోరుకుంటున్నారు కాబట్టి వీరందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అన్నయ్య చిత్రం నుంచి. ఈ పాట పాడిన వారు హరిహరన్, హరిణి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

మీరు వింటున్నారు సింగపూర్ ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతల కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. మనకు కొన్ని సాంగ్ రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి, చూద్దాం. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుండి బండి ఏడుకొండలు వెంకట లక్ష్మణ సుబ్రహ్మణ్యం కోరుతున్నారు, ఒక మంచి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ. అలాగే ఏంటంటే నాగేశ్వరరావు గారు ఒక మాకోసం ఒక మంచి పాట అంటూ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి అడుగుతున్నారు. అలాగే నెల్లూరు సిటీ జ్యోతి నగర్ 5వ వీధి నుంచి డి శివప్రసాద్ జయమ్మ కోటేశ్వరమ్మ శిరీష అడుగుతున్నారు. అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ శరత్ గారు లంకేశ్వరుడు చిత్రం నుంచి పాట కావాలంటూ మాన్స గారు కోరుతున్నారు. లంకేశ్వరుడు చిత్రం నుంచి ఈరోజు కార్యక్రమంలో చివరి పాట వినబోతున్నాం. ఈ పాట ఆలపించిన వారు మను, జానకి, రచన దాసరథి, సంగీతం అందించిన వారు రాజ్కోటి. విని ఆనందించండి.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. సమయం 10 గంటలకు వస్తుంది.

0: కొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. సో ఇంతటితో కార్యక్రమాన్ని ముగిసను. సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్దానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులు అవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్, జార్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపల ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయమున్న బహ్రెయిన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జార్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జార్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జార్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జార్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కెర్మన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవగా 27వ తేదీన కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి, ఆ తరువాత యుద్ద పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తరువాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 స్థానాలున్న ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఏళ్లుగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్నహామ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్నహామ్ ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీ స్టామర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్నహామ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్ లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్నహామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లోని

0: లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్న్హామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్ గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్ తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్దంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్దంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు $1 బిలియన్ సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు.
1: Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised 900 million euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జయశంకర్ ఉద్ఘాటిస్తూ,
2: As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology or communication.
0: ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది.

0: దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశముందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాలా నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనమవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరు దేశంలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.DDOS కు 19 ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మృతి చెందారు. మరో 63 వరకు గాయపడ్డారు. క్షతగాత్రలో 22 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కు చెందిన సుయేజ్ MS-29 వ్యోమ నౌకలో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ISS లోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:17 సోయేజ్ MS-29 వ్యోమ నౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రచాల్ మాడ్యూల్ కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 ISS లోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్ లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్ లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్ లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా 2 కూడా దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్ లో మొట్టమొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్ లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3 స్థానం కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ లో పోటీ పడతాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు ప్రేమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శివశంకర్.

ఇరగవరం మండలం బాదంపూడి శ్రోతలు నరసింహమూర్తి, సీతామాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆంధ్రకేసరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినబోతున్నారు. ఆరుద్ర సాహిత్యం అందించారు ఈ పాటకు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కృష్ణా జిల్లా కాజాగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి వీరి కోరిక మేరకు పవిత్ర బంధన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

సుఖదుఖాల చిత్రానికి పి సుశీల పాడిన పాట వినిపోతున్నారు. దేవులపల్లి సాహిత్యం అందించారు ఈ పాటకు. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాట కోసం చౌటుపల్ శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

పరివారికి ప్రేమలేఖ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం శ్రోతలు మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు స్నేహితులు కోరిక మేరకు రాజా చిత్రానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం గ్రామం శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఖమ్మం శ్రోతలు ఓంకారనాథ శర్మ, లక్ష్మీ పద్మ వీరి కోరిక మేరకు గోరింటాకు చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. దేవులపల్లి సాహిత్యం.

ఐదు నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆ పాటను కోరిన వారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు కోరిన ఈ పాటతో రాబోయే తిథి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అన్నమయ్య. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య కీర్తన.

0: ధర్మదాత చిత్రానికి ఘంటసాల పాడిన సి నారాయణ రెడ్డి గీతం.
1: బుల్లమా, ఓ బుల్లమా, ఇగో ఇగో చిన్నది బుల్లమ్మ.

0: పొంగులు చూసి తడిసిన నీమే నీలో ఆ పొంగులు చూసి
1: ఏం చూసి
0: రంగులు చూసి పొంగులు చూసి రంగుల పొంగుల హంగులు చూసి మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది ఒళ్ళంతా జీలంటుంది బుల్లెమ్మ బుల్లెమ్మ చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవ.

0: అమ్మా నీ తట్టిని గింతలు నాకందించగరావమ్మా.
1: తర్వాత సిరివెన్నెల గీత రచనలో కార్తీక్ శ్రేయా ఘోషల్ పాట్న పాట వినబోతున్నారు. చిత్రం జై చిరంజీవా.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట శ్రీశ్రీ గీత రచనలో పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం మాంగళ్య బలం.

తర్వాత వేటూరి గీత రచనలో రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. చిత్రం ప్రేమ ఖైదీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ప్రేమ సాగరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

మనసు కలలు మురిసి పులకరిల్చె వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలిను భావము తెలిసెను అది

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: మారుతున్న కాలం మనల్ని హెచ్చరిస్తోంది, అడుగడుగున అతి జాగ్రత్తగా ఉండమంటోంది. అందుకే గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం
4: 12:00.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో

0: అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారి గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారి దునియా నే యే దేఖ్ భీ లియా, హమారి సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపిక

ప్రయోగాలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పివి సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. మరొకసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీ నాగేశ్వరం సుందర శర్మ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీ నాగేశ్వరం సుందర శర్మ గారి లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆముక్తమాల్యుద సుష్మ గారు పాడిన భక్తి గీతాలు వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్ర గీతాలు వింటారు. ముందుగా అబ్బాయి గారి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెల కంటి గీతం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. ఇక ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్టంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఎక్స్వేదికగా స్పందించారు. మహిళలను అవమానించే ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: మూడో శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. పరిశుభ్రత అంటే

0: రోడ్లు క్లీన్ చేయడమే కాదు, చెత్త లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఎక్కడికక్కడ మీరు ఒక ఫీలింగ్ రావాలి, సమక్షేమం అర్హులందరికి ఇవ్వాలి, ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సమక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం.
1: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు నింగిలోకి వెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో స్కైరూట్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి స్కైరూట్ చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా విభాగానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. మరో 100 పడకల భవన నిర్మాణం నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. ఈరోజు ట్రామా బ్లాక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 100 బెడ్లుంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూముల తోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం.
1: రాష్ట ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ISO పత్రం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా క్యారవాన్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నగరంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్ గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి గ్యారేజీ ఆవరణలో స్వచ్చంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురంలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్దరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెనుకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణ నిర్వహణతో

0: పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు, ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవిత విందాం.
1: కవితా శీర్షిక ఆకుపచ్చని మొలక మాటలు. ఎప్పుడైనా నేను ఏడవడం చూశారా? కోపంతో ఎదగడం మానేసి తలవంచడం చూశారా? భగభగలాడే ఎండల్లో నా పచ్చదనం బూడిద కావడం, దాహంతో నా శ్వాస ఆగిపోవడం చూశారా? మీరు చేసే యుద్ధాలకు చరిత్రలుంటాయి, వార్తలుంటాయి, విజయోత్సవాలు ఉంటాయి. నేను చేసే యుద్ధానికి మాత్రం ఏ అక్షరం సరిపోతుంది? నేను పడే కష్టాన్ని మీరు భరించలేరు. నేను చీల్చుకుంటూ వెళ్లే నేలను మీ పాదాలు ఎన్నటికీ తాకలేవు. నా పచ్చదనాన్ని చూసి మురిసిపోతారు. నన్ను తాకి మీ మనసులకు చల్లదనం పోయించుకుంటారు. నా ఒడిలో కాసేపు సేద తీరుతూ ఇదే జీవితం అని నిశ్చింతగా నవ్వుతారు. కాని మీ ఆ క్షణికమైన ఆనందం కోసం నేను ఎన్ని యుద్ధాలు చేస్తానో మీకు తెలుసా? యుద్ధమంటే కత్తులు కాదు, యుద్ధమంటే కటార్లు కాదు, బరిసెలు కాదు, పిడిగుద్దులు అసలే కాదు, విషపు మాటలు కాదు. యుద్ధమంటే ప్రతి క్షణం

ఎదుగుతూ ఉండడం, ఎదగనివ్వని ప్రపంచాన్ని ప్రతిరోజు ఓడించడం. నా వేర్లలో యుద్ధముంది, నా నర నరాల్లో భూమి గుండె చప్పుడు ప్రవహిస్తుంది, నా రక్తంలో తలవంచని బలం ఉంది. మీలో ఎవరైనా నాలా బతకగలరా? ఎండైనా వానైనా మంచైనా మండే వేసవైనా ఒక్క మట్టి రేణువు చాలు, నేను జీవితాన్ని మళ్లీ మొదలు పెడతాను. తుప్పుపట్టిన తాళం కప్పైనా, విరిగిన తలుపు రెక్కైనా, తెగిపోయిన చెప్పైనా, పగిలిన గోడ చీలికైనా చాలు. ఏ ప్రదేశంతో కూడా నాకు పనిలేదు. అవకాశమే నా చిరునామా. కలలు కనడం నాకు రాదు, ఎందుకంటే నేనే ఒక కలను. సూర్యుడి వెలుతురుని నా ఆకుల్లో బంధిస్తాను, వాన బిందువుల్ని నా రక్తంగా మార్చుకుంటాను. అందుకే నా పచ్చదనం మీ కళ్లకు కంటగింపవుతుంది, తుపుక్కున పీకి పారేస్తారు. అయినా నా హృదయంలో ద్వేషం ఉండదు. విచ్చుకుంటూ విస్తరిస్తూ మళ్లీ మళ్లీ భూమిని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాను. ఈదురుగాలికి నా నాట్యం మీద అసూయే, తుఫానుకి నా పట్టుదలంటే భయమే. చిన్న చోటు చాలు మిమ్మల్ని పలకరించడానికి, ఒక్క క్షణం చాలు మీ అహంకారాన్ని ఓడించడానికి. నేను చాలా చిన్న మొలకనే కావచ్చు, కాని నా మనసు భూమి అంత విశాలం. నా ఒంటరి ఎదుగుదలే ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర. కవితా శీర్షిక ప్రకృతి పాఠశాల. ఉదయం విచ్చుకునే వేళ చన్నీటి స్నానం చేసి చలం కవితల వెచ్చదనాన్ని ఒంటికి పూసుకుని వెండి పట్టీల వెలుతుని భుజాన వేసుకుని ఒళ్ళు విరుచుకుంటూ నా ముందుకొచ్చింది ఎర్రటి యాపిల్ తొక్కల్ని, నుదిటి సింధూరంలా దిద్దుకున్న ఆ వెలుగు రేఖలను కళ్లతోనే రుచిచూశాను. మౌనాన్ని ఆలపించే పక్షుల గానాన్ని విన్నాను. మనసుల్లో వేరు తొడిగే అక్షరాలను తాకాను. మందారాల మధ్యాహ్నంతో నా అంతరంగాన్ని అభిషేకించుకున్నాను. సాయంత్రమయ్యేసరికి నారింజ తొనల్ని గంపల కొద్దీ పంచిపెట్టి మిగిలిన తొక్కలను ఆకాశం తన భుజాలపై కప్పుకొని నెమ్మదిగా నాకు దూరమైపోయింది. వెళుతూ వెళుతూ రోజంతా మండిన సూర్యుడు నా చర్మంపై కొద్దిగా విటమిన్ సిని చిరునవ్వులా జారవిడిశాడు. ఈరోజు మబ్బులన్నీ మ్యూట్ బటన్ నొక్కున్నాయేమో. రాత్రిని ఆహ్వానించేందుకు చందమామ కూడా ఒక్క పాటా పాడలేదు. చెట్లన్నీ చుట్టాలింటికి వెళ్లిపోయాయేమో. చల్లని గాలి కూడా దారి తప్పిపోయింది. అప్పుడనిపించింది ప్రకృతి మొత్తాన్ని వడకట్టి పొడి చేసి పాలల్లో కలిపి నా కవితలకి తాగించగలిగితే అవి మట్టి వాసనని మాట్లాడతాయి, ఆకుల పచ్చదనాన్ని రాస్తాయి అని, పక్షుల గొంతులో రాగాలు పుడతాయి, వాన చినుకులు వాటికి నర్తిస్తాయి, వెన్నెలని అక్షరాలుగా చిందిస్తాయి. అందుకేనేమో నా కవితల వయస్సు ఎప్పుడూ ఉదయం వెలుగులా తాజాగా ఉంటుంది. వాటి యశస్సు వెన్నెలలా నిర్మలంగా, నదిలా నిరంతరంగా, ప్రకృతిలా శాశ్వతంగా ఉంటుంది. కవితా శీర్షిక చీకటి కిటికీ. చివరికి నాకర్థమయ్యింది ఒకటే, చిన్నప్పుడు పుస్తకాల్లో చూసిన పెంగ్విన్ పెరిగాక మంచు ఖండాల దారిపట్టింది. నేను అలాగే, చదువు జీవితాన్నిచ్చింది, జీతాన్నిచ్చింది, ఆ జీవితమే నన్ను నడుపుతూ వచ్చింది. కాని ఒంటరితనానికి చిరునామా కూడా అదే అయ్యింది. పుస్తకాల మధ్య దాచిపెట్టిన ఎండిన గులాబీ రేకులన్నీ ఒక్కొక్కటిగా ఎగిరొచ్చి నా ముందే వాలాయి. గతం ఇంకా పరిమళం కోల్పోలేదని అవి గుర్తు చేస్తున్నాయి. జీవితం మాత్రం దిక్కులేని నదిలా ఏ ఒడ్డూ కనిపించకుండా ప్రవహిస్తూనే ఉంది. చీకట్లో నా గుండె కాళ్లను తొడక్కుని పరిగెడుతోంది, ఎక్కడికో కాదు, తనను తాను చేరుకోవటానికి. ఏం చేయాలో తెలియని కళ్ళు ఒంటరి కిటికీలోంచి మరో మనసు కోసం నిశ్శబ్దంగా వెతుకుతున్నాయి. నిద్రలేని శరీరంపై వెలుగు రేఖలు సీతాకోక చిలుకల్లా వాలాయి. ఇంకా ఉదయం మిగిలే ఉంది అని చెప్పడానికి వచ్చినట్టున్నాయి. పోయే ఊపిరి కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. బహుశా బతకడానికి ఇంకో కారణం దొరుకుతుందేమోనని. చివరికి నాకర్థమైంది ఒక్కటే, చీకటి కిటికీని మూసేయగలదు కాని ఉదయాన్ని కాదు కదా. మరణం గురించి ఆలోచనలు మనసుని నెమ్మదిగా చీకటితో నింపుతాయి, కాని ఒక్క చిన్న వెలుగు చాలు ఆ చీకటి కిటికీని మళ్లీ తెరవటానికి. కవితా శీర్షిక అంతం లేని పుస్తకం. మాటలన్నీ మౌనంగా చెట్టుకొమ్మల మీదెక్కి ఉయ్యాలలుగుతున్నాయి. చుక్కలన్నీ నగరాల వెలుగులని కుచ్చెళ్లుగా మడుచుకుని తన ఒడిలో దాచుకున్నాయి. సగం తిని వదిలేసిన నారింజ మిఠాయిలా చంద్రుడు రాత్రిని నెమ్మదిగా అరగిస్తున్నాడు. మేఘాలన్నీ మెడలమీద, గోడలమీద పిల్లల్లా దూకుతూ చెట్లతో పూలతో సెల్ఫీలు దిగుతూ గాలికి ముద్దులు పంచుతున్నాయి.

చందమామ మాత్రం ముక్కెరను సరిచేసుకుంటూ నిద్రరాని మంచాల పక్కన కూర్చొని ప్రేమ కథలను వెన్నెల అక్షరాలతో రాస్తోంది. అడవిలో తప్పిపోయిన కలలతో పిల్లలేమో ఆడుకుంటున్నారు. కాలం చేత దారి తప్పిన ప్రేమ జ్ఞాపకాలతో పెద్దలు ఊహల్లో సంచరిస్తున్నారు. రాత్రి ఎవరినీ ప్రశ్నించదు, ఎవరికీ తీర్పు చెప్పదు. అది అలసిన మనసుల్ని మౌనంతో కప్పి నెమ్మదిగా కళ్ళల్లోకి పంపించేస్తుంది. అంతంలేని పుస్తకమే ఈ చీకటి కదా. ప్రతి పేజీ ఒక కొత్త నిశ్శబ్దం, ప్రతి అధ్యాయం ఒక కొత్త కళ, ప్రతి వెన్నెల ఒక కొత్త ప్రేమ కథ. అనంతమైన కథలు పురుడు పోసుకునే అద్భుత పాఠశాలే ఈ రాత్రి. కవితా శీర్షిక 10XL నరకం. ఉదయం తలుపు తీసి బయటకొచ్చిన ప్రతిసారి ధరలు సీమటపాకాయల్లా అతని మీద దాడి చేస్తుంటాయి. కూరగాయలు కళ్లల్లోకి చూసి నవ్వుతాయి. ఉప్పులు పప్పులు పేదవాళ్ల ఇళ్లనే మర్చిపోయాయి. నూనె అద్దంలో తన ముఖం తానే చూసుకుంటోంది. జీతం నెల మొదటి తేదీనే జన్మించిన పసిబిడ్డ 10వ తేదీకి ఖాళీ పర్సు కటకటాల వెనక ఖైదీలా దీనంగా చూస్తూ ఉంటుంది. సంసారం 2 చక్రాల బండి కాదు, 100 చేతులు లాగుతున్న రాతిబండ. అతను దాన్ని నెట్టడం కాదు, దాని కింద నలిగిపోతున్నాడు. ఎండలు చర్మాన్నే కాదు, ఆశల్ని కూడా పొడిబార్చేస్తున్నాయి. ప్రతి మార్కెట్ ఇప్పుడొక యుద్ధభూమి, ప్రతి బిల్లు ఒక మరణశాసనం, ప్రతి ఈఎంఐ మెడకి కొత్త ఉరి. రోజు ముగిసేసరికి అతని జేబులో మిగిలేది 2 బిల్లులు, 3 నిట్టూర్పులు, 4 వాయిదాలు, 5 ఆందోళనలు. 30 ఏళ్లకే జుట్టు పలచబడిపోతోంది. 40 రాకముందే శరీరం రిటైర్మెంట్ అడుగుతోంది. కాని బాధలకు రిటైర్మెంట్ ఎక్కడా? అతను నవ్వుతాడు. ఎందుకంటే ఏడుపుకి కూడా సమయం, కొనుక్కోవాల్సిన రోజులు మరి. రాత్రి కళ్లను మోకాళ్ల మధ్య దాచుకుని కన్నీళ్లతో తన రోజుని శుభ్రం చేసుకుంటాడు. మరుసటి ఉదయం మళ్లీ అదే యుద్ధం, అదే ధరలు, అదే జీతం, అదే ఆకలి, అదే మనిషి. బతకడం కోసం ప్రతిరోజు నరకాన్ని భుజాన వేసుకుని ఓవర్ టైం చేస్తున్న 10XL జీవితం అతంది. కవితా శీర్షిక తల్లకిందుల ప్రపంచం. తిరోగమనం నదిలా ప్రవహిస్తోంది. దాని నీళ్లలో భవిష్యత్తు ముఖం తల్లకిందులుగా కనిపిస్తోంది. పచ్చటి మొగ్గలు ఎర్రటి నిప్పు కణికల్లా మండిపోతున్నాయి. ప్రకృతి తన దుఃఖాన్ని సముద్రమంతా పరిచి నిశ్శబ్దంగా తేలుతోంది. ప్రాణాలు మంచు ముక్కల్లా గడ్డకట్టిపోయాయి. గమ్యం లేని ఆశలు వరదలైపోతుంటే ఆకలి పేగుల వీణను మృత్యురాగాలతో మీటుతోంది. ఆకుపచ్చని రైతు జీవితం తెగిపోయిన రక్తనాళంలా నిశ్శబ్దంగా కొట్టుకుంటోంది. తెల్లటి పత్తి నల్లని శోకాన్ని కప్పుకుంది. తీయటి చెరుకు తన తీపి రుచిని తానే మర్చిపోయింది. పంటలన్నీ కత్తి మొనలపై తల్లకిందులుగా వేలాడుతున్న ప్రశ్నార్థకాలై కనిపిస్తున్నాయి. రేడియేషన్ కనిపించని వేటగాడై పక్షుల పాటల్ని ముందే కాల్చేసింది. ఏ మెదడుని తెరిచి చూసినా నిరుద్యోగం, నిస్సహాయత, ఆకలి, వలస అనే నివేదికలే మరి. రోజులు నెమ్మదిగా కదులుతున్నాయి. ముందుకు కాదు, కాలం వెనక్కి నడుస్తోంది. శ్మశాన నిశ్శబ్దం వీధుల మీద చెట్ల నీడలా విస్తరిస్తోంది. యువత నీరసించిన నదిలా తమ సత్తాను మర్చిపోతోంది. భవిష్యత్తు కళ్ళు తెరిచే వయసులోనే నిద్రపోతోంది. ప్రశ్నలు ఎదురెదురుగా నిలబడున్నాయి. సమాధానాలు మాత్రం ఎప్పుడో వలసెళ్లిపోయాయి. ఆధునికత మెరుస్తున్న ముసుగు, దాని వెనుక అణచివేత పాత ముఖంతోనే నవ్వుతోంది. క్షమ, దయా, కరుణ ఈ పదాలు నిఘంటువులో మాత్రమే బతికున్నాయి. ఆకాశం కూడా కరుణించడం మానేసింది. కరిమబ్బులు వెలుతుర్ని మెల్లగా మింగేస్తున్నాయి. అవకాశాలు మొగ్గలోనే మోడబారిపోతున్నాయి. మనిషి శరీరంగా బతుకుతున్నాడు, మనసుగా కాదు. భావోద్వేగాలు ఫ్యాక్టరీలో పాడైన యంత్ర భాగాల్లా మూలనబడ్డాయి. కొత్తదనం పేరుతో పాత శబ్దాలనే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నారు. చెవులు ఎప్పుడూ అలసిపోయాయి. మనసు కూడా మాట వినడం మానేసింది. సృజనాత్మకత కోసం ఎన్ని క్యాప్సూల్స్ మింగినా వాంతి అయ్యేది ఖాళీతనమే. అప్పుడు 4 సిరాచుక్కలు నా రక్తంలో కలిసాయి. వేళ్లు ఇనుప పరికరాల్లా కదిలాయి. అద్దంలో చూసుకున్నా మనిషి కనిపించలేదు, ఒక రోబో మాత్రమే కనిపించాడు. మనిషి శరీరాన్ని ధరించి

0: చుట్టూ నాలుగైదు అద్దాలు. నా వేళ్ల నలుపు రంగు కనిపించకుండా పెన్నుకి చుట్టిన తెల్లని సన్నజాజి దండ. ఒకసారి నిలబడి, మరోసారి కూర్చొని, ఇంకోసారి పడుకొని, ప్రతి భంగిమలో ఒక్కో భావం. నుదిటిపై నాలుగు చెమట చుక్కలు జార్చి శ్రమకు మేకప్ వేస్తూ కళ్లలో రెండు చుక్కల కన్నీటిని నింపి సున్నితత్వంకు ఫిల్టర్ అద్దుతూ మట్టిని ఎప్పుడూ తాకకపోయినా మట్టి వాసనతో కవిత్వం రాస్తున్నట్లు, శ్రమజీవిని ఎప్పుడూ పలకరించకపోయినా శ్రమజీవుల బాధలే నా పద్యాలనంటూ శ్రీశ్రీ నేజాశివాని ఆవాహన చేసుకున్నట్టు కళ్ళు మూసి కెమెరా క్లిక్ అనగానే ధ్యానం కూడా ఓ యాక్షన్లోకి. కొన్ని క్యాండిడ్ క్లిక్స్, కొన్ని న్యాచురల్ ట్రిక్స్, మరికొన్ని సోషల్ మీడియా ఫిక్స్, క్యాప్షన్ సిద్ధం, పోయట్రీ ఈజ్ నాట్ రిటర్న్, ఇట్ ఈజ్ లివ్డ్ అని పోస్ట్, లైక్లు, హార్ట్లు, షేర్లు, కామెంట్లలో వావ్ మేడం, తెలుగు సాహిత్యానికి సరికొత్త స్వరం అంటూ బిరుదులు బోలెడు. ఏదేమైనా ఈ కాలపు లెన్స్ ముందు పోయట్రీ లిరిక్స్ విజయవంతంగా ముగిసింది. కవితా శీర్షిక వీడ్కోలు లేని కాలం. కొన్ని పదాలు మాత్రమే మిగిలిపోతున్న కాలమిది. మనుషులు ఒక్కొక్కరుగా జారిపోతుంటే వాళ్లు చెప్పలేకపోయిన మాటలు మాత్రం గోడల మధ్య ప్రతిధ్వనులై నిలిచిపోతున్నాయి. నిశ్శబ్దాన్నే ఊపిరిగా పిలుస్తున్న ప్రపంచం కన్నీళ్లనే తన రింగ్టోన్గా మార్చుకుంది. పచ్చని చెట్లను నరికేశామనుకున్నాం, మన ఊపిరి వేర్లను మనమే కోసుకుంటున్నామని తెలుసుకునేసరికి ఆకాశం కూడా మనుషులకి దూరమవడం మొదలుపెట్టింది. మాస్కులు వెనుక నవ్వులు నిర్బంధమయ్యాయి, మాటలు క్వారంటైన్ అయ్యాయి, ఆలింగనాలు అంటువ్యాధులయ్యాయి, గుండె నిండా గాలి పీల్చుకోవటం కూడా ఒక అదృష్టంగా మారిన కాలం కదా. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరణాన్ని జేబులో మోస్తూ బయటికి వెళ్లే రోజులివి. ఏ క్షణాన ఎవరి పేరును కాలం పిలుస్తుందో తెలియని ఎదురుచూపు. ఇంటి గడపలు వీడుకోలు చెప్పడం మానేశాయి, తలుపులు తిరిగి వచ్చే అడుగుల కోసం ఎదురుచూస్తూ ఉంటున్నాయి. ముగ్గులు వేసిన చేతులు పసిబుగ్గలను ముద్దాడిన పెదాలు, సందడి చేసిన అడుగులు ఒక్కసారిగా జ్ఞాపకాలుగా మారిపోతున్న కాలం. అమ్మ, నాన్న, పిల్లలు, స్నేహితులు ఎవరి ప్రయాణం పూర్తి కాకముందే ఆ నింగిలో చుక్కల్లా మెరిసిపోతున్నారు. అందుకే చెప్పాల్సిన ప్రేమని రేపటికి వాయిదా వేయొద్దు, అడగాల్సిన క్షమాపణని అహంకారానికి అప్పగించొద్దు. కాగులించుకోవాల్సిన మనిషిని సమయం దొరికినప్పుడు కాదు, మనసు పిలిచినప్పుడే చేరుకో. ఎందుకంటే సమయం ఆగదు, బతుకులు చాలా చిన్నవి. గట్టిగా గాలి పీలిస్తే ఎగిరిపోయే ప్రాణాలు కేవలం పదాలు కావు, చెప్పలేకపోయిన మనసులదే తప్పంత. అందుకే ఏ రహస్యాలు మిగలకముందే, ఏ మాటలు అనాథలవ్వకముందే జీవమున్నప్పుడే నీ మనసుని ఆవిష్కరించు.
1: మీరింతవరకు శ్రీమతి టి అమూల్య గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనా?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
10: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवा कर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1455 पर कॉल करें.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పైతొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది.

0: దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు పురుగు మందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: పనసపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు విశేషాలు విన్నారు.

0: వంతావాణి శ్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం వింటారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. India's first privately developed orbital rocket Vikram 1 launched successfully from Satish Dhawan Space Center at Sriharikota. Prime Minister Narendra Modi congratulates the Skyroot Aerospace team, calls it a defining moment in India's space journey. Defense Minister Rajnath Singh says India's zero tolerance against terrorism is not merely a statement but a firm line of action. Red color warning issued for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. And in badminton, PV Sindhu storms into women's singles final of Japan Open in Tokyo. And now the news in detail. India's first privately developed orbital rocket Vikram 1 under Mission Agaman has successfully reached orbit after completing its final burn and injecting payloads into a 450-kilometer orbit. The liftoff took place at 12.05 p.m. from the Satish Dhawan Space Center at Sriharikota in Andhra Pradesh.
3: 2-1-0.
4: And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle.
3: Liftoff normal.
4: Vikram 1 ne apni udaan bhari pratham charan ka prajwalan.
2: Our correspondent reports that the milestone makes India the third country in the world to achieve private orbital launch capability. Developed under Mission Agaman, the rocket is intended to provide cost-effective and flexible launch services for small satellites. Named after Dr. Vikram Sarabhai, the father of the Indian space program, Vikram 1 features 3 solid propellant stages and a liquid-fueled Raman engine in its orbital adjustment module for precise orbital insertion and maneuvers. It is capable of placing payloads into low Earth orbit, a report.
5: Mission Agaman marks the first successful launch of an orbital class rocket fully designed, developed and launched by an Indian private company from Indian soil. Mr. Pawan Kumar thanked the Prime Minister for his leadership and said the government's space sector reforms along with the support of ISRO and InSpace had made the achievement possible. The mission is expected to strengthen India's position in the global small satellite launch market while advancing the objectives of

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: తర్వాత వివి సత్యప్రసాద్, జేపీ ప్రియజ్యోతి పాడిన KVS ఆచార్య లలిత గీతం.

తర్వాత జి బాలకృష్ణ ప్రసాద్ పాడిన ఇంద్రకంటి శ్రీకాంత శర్మ లలిత గీతం.

శ్రోతులకు గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. శ్రోతలు లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేగుల రమ ఆలపించిన వక్కలంత లక్ష్మీపతిరావు లలిత గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా బోస్ ద ఫర్గోటెన్ హీరో ఈ చిత్రానికి సోను నిగమ్, నచికేత చక్రవర్తి ఆలపించిన జావేద్ అక్టర్ గీతం.

0: తర్వాత బాబీ చిత్రానికి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.
1: बाहर से कोई अंदर ना आ सके,

తర్వాత షబ్బీర్ అహ్మద్ గీత రచనలో రహత్ ఫతే అలీ ఖాన్ శ్రేయా ఘోషల్ పాడిన పాటను వినబోతున్నారు. చిత్రం బాడీగార్డ్.

తర్వాత దీవార్ చిత్రానికి అల్కా యజ్ఞిక్ కైలాష్కి ఏర్పడిన నుస్రత్ బద్ర్ రచనలో ఈ పాట.

మీరు విన్న పాట దోస్తీ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట. వినబోతున్న పాట కహోనా ప్యార్ హై చిత్రానికి లక్కీ అలీ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866248812 అనే నంబర్కి మీ జవాబు, అట్లాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మీరు సమాధానాలు పంపించవలసిన నంబర్ మరొకసారి 0866248812. ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసేద్దాం. యువలయ కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866248812 నంబర్కి మీ జవాబు, అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించండి. ప్రశ్న మరొకసారి, నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? ఓకే అండి, మీరు సమాధానాలు పంపించేలోపు మనం మంచి పాట విందాం.

ఓకే అండి, పాట విన్నారు కదా. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు అనేది మన మొదటి ప్రశ్న అండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించేశారు. ముందుగా పంపించిన వారు ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి వాసు సిద్ధాంతి, శ్రీ చేప్రులు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ సమాధానం అండి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుజాత ప్రకాష్, మెర్లిన్, ఆశ్రయ విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శశాంక, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్ ప్రికాలనీ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ట సతీష, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం పంపారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం అండి. దైతాభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. మంచిర్యాల నుంచి చంద్రముఖులి, పద్మరాణి, అక్షర, కృప కరెక్ట్ సమాధానం అండి. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. సత్యరెడ్డి గారు అనపర్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా గుండుగోళం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ కరెక్ట్ సమాధానం అండి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. వీరు తెనాల నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. ఎం నరసింహ, మిస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, దేవరాజుగట్టు నుంచి సాల్మన్, రాజు, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం అండి. వీరు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం పంపారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి.

ఇంకా ఎం సుజాత గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం రావు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా, పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కొంచి రామూర్తి గారు కొంచెం వన్పేట నుంచి రాంగ్ సమాధానం అండి మీది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హంబాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా సిగ్గయ్య, ముంతా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇంకా గనగలూరు నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిత్విక్ శ్రీవైష్ణవ్, నేదునూరు కళ్యాణ్చారి కరెక్ట్ సమాధానం అండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలి నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం పంపారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ పాషా మంగళం, పూరి ప్రకాష్, ఇంకా సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి వీరంతా కూడాను కరెక్ట్ సమాధానం. ఇంకా దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ గారు కరెక్ట్ సమాధానము. వీరు ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు? నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారండి? ఓకే, ఆన్సర్స్ టైప్ చేసి పంపించేసేయండి. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. వైభవ్ అభినవ్ చెన్నై నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఓకేనండి, పంపించిన వాళ్ళ పేర్లన్నీ కూడా చదవడం జరిగింది. ఓకే, ఆన్సర్ అందరూ కరెక్ట్గానే పంపించారు ఒకళ్ళిద్దరు తప్ప. ఇంకా సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, దీనికి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పిన తర్వాత దానికి ఆన్సర్స్ పంపించేసేయండి. దీనికి ఆన్సర్ ఏంటంటే మొదటి ప్రశ్నకి ఇంకా పంపిస్తున్నారండి. మొదటి ప్రశ్నకే లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకేనండి, ఓకే ఆన్సర్ చెప్పేస్తున్నానండి. నల్లజాతి సూర్యుడు అని ఎవరిని పిలుస్తారు అంటే నెల్సన్ మండేలా అండి. ఈరోజు నెల్సన్ మండేలా జయంతి. ఓకే, నెల్సన్ మండేలాని నల్లజాతి సూర్యుడు అని పిలుస్తారు. ఓకే, ఈయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అండి. ఓకే, ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆ రెండో ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన. ప్రస్తుత జాగ్రత్తగా వినండి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అంటే ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టింది? ఓకే, మళ్ళొక్కసారి చెప్తానండి. పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? అంటే ఏ వార్షిక సంవత్సరం బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టింది? ఆ సంవత్సరం పేరు టైప్ చేసి పంపిస్తే చాలు. ప్రశ్న మరొకసారి, పిఎం సూర్యాఘర్ ముఫ్తు బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ తెలిసినట్లయితే 0866-248-8821 నంబర్కి వాట్సాప్ చేసేసేయండి. మనం పాట వినేద్దాం.

ఓకే, పాట విన్నారు కదా. యువలయ కార్యక్రమంలో రెండో ప్రశ్నలో ఉన్నాం కదండి. రెండో ప్రశ్న ఏంటంటే, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది, అంటే ఏ వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టింది, ఏ వార్షిక బడ్జెట్లో ఈ పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అనేది ప్రశ్న అండి. మనం టైప్ చేసి పంపించేశారు చాలామంది, మనం వాళ్ళ పేరు చదివేద్దాం. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు కరెక్ట్ సమాధానం అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసుదాంతి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆర్థిక సంవత్సరం పంపించమన్నానండి, వీరు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పంపించారు, వీరు కరెక్ట్గానే పంపించారు. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధా గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రాధా ప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్, శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి రాంగ్ సమాధానం అండి మీది. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రాంగ్.

సమాధానం పంపారు. రాచల సుబ్రహ్మణ్యం గారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్ల నుంచి కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం అండి. తెనాల నుంచి మహేందర్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. నేదురు కళ్యాణ్చారి రిత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి రాంగ్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి శ్రీ చేబులూరు రామకృష్ణయ్య వాసంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇందాకటి ప్రశ్నకు సమాధానం పంపారండి వీరు. రెండో ప్రశ్నకు కూడా పంపించేసేయండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. మల్లీశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నదుర్గడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ప్రకాష్ మెర్లిన్ ఐశ్వర్య ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ అండి. ఆశ్రయ ఎక్కడి నుంచి అండి? వీరు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం పంపించారు. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీరు మీ సమాధానం కరెక్ట్ కాదండి, ఒకసారి మళ్ళీ పంపించండి. ఎవరు? కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి మరొకసారి పంపించండి చూసుకుని జాగ్రత్తగా. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం నరసింహం గారు ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. భోగనందుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. దెందులూరు మండలం సీతంపేట గ్రామం నుంచి నందిగం శ్రీనివాసరావు నాగమణి దుర్గాదేవి అనూష కరెక్ట్ సమాధానం పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఎనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం. లతా మల్లిక్ గారు సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. గనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం పంపించారు. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. లహరి లలిత హైదరాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం సుజాత గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి సాల్మన్ రాజు అహోబిలం వెంకటేశ్వర్లు ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారండి. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ సమాధానం. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి ఇందాక ప్రశ్నకి కరెక్ట్ సమాధానం పంపించారు. మొదటి ప్రశ్నకి రెండోది కూడా పంపించేసేయండి. మరి నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపల్లె నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. డాక్టర్ సుమన్ గారు పుట్టపత్తి నుంచి

కరెక్ట్ సమాధానం అండి. మీరెవరు? కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. కరెక్ట్ సమాధానం అండి. అంజన్ దేశరెడ్డి, దేశరెడ్డిపల్లి నుంచి అంజన్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. ఓకే అండి, ఇప్పటిదాకా వచ్చిన ప్రశ్నలన్నిటికీ జవాబు చదివాను. అందరు ఇంకా పంపిస్తున్నారండి. ఓకే అండి, దీనికి ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందంటే 2024-25 వార్షిక బడ్జెట్లో ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందండి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఆర్థిక సంవత్సరంలో, ఏ వార్షిక బడ్జెట్లో మొదలుపెట్టారు అనేది నేను అడిగాను అనమాట. ఆ సంవత్సరం రాస్తే అంటే 2024-25 వార్షిక బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంటే సరిపోతుంది. ఓకే అండి, దీనికి ఆన్సర్ తెలిసింది కదా. మీరందరూ కూడా టైప్ చేసి పంపించారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట వినేసేయండి ఇంకా.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. వినండి 9వ తరగతికి హిందీ పాఠం బుద్ధిమాన్ బాలక్.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో సౌజన్య. ఆజ హమ్ బుద్ధిమాన్ బాలక్ నామక్ ఏకాంకీ పాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ పడో.
2: జీ అధ్యాపికా జీ. మగధ కే రాజధాని పాటలీపుత్ర మే రాజ దర్బార్ కా ముఖ్య కక్ష. సమ్రాట్ మహాపద్మానంద్ ఏక సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే హై. సభీ అధికారి తథా దర్బారీ అపనే అపనే స్థానో పర్ విరాజమాన్ హై. దర్బార్ దర్శకోం సే భరా హువా హై. ఏక ఓర్ లోహే కా బడా సా పింజరా రఖా హై. పింజరే మే ఏక సింహ హై జిస్కే దర్వాజే పర్ తాలా లగా హై.
3: అచ్చా సౌజన్య, అది మగధ రాజధాని పాటలీపుత్ర రాజదర్బారు యొక్క ముఖ్య గది. అందులో చక్రవర్తి మహాపద్మనందుడు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అధికారులు సభికులు అందరూ తమ స్థానములలో కూర్చున్నారు. రాజదర్బారు సందర్శకులతో నిండి ఉన్నది. ఒకవైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. ఆ బోనులో ఒక సింహం ఉంది. ఆ బోనుకున్న తలుపుకి తాళం వేయబడి ఉంది. ఆగే పాట పడు.
2: సమ్రాట్ మహామంత్రి ఆజ్ఞా మహారాజ్. సమ్రాట్ క్యా సారీ వ్యవస్థ పూరి హో చుకీ హై. మహామంత్రి జీ మహారాజ్, యది ఆజ్ఞా హో తో ఘోషణా కర్వా ది జాయ్. సమ్రాట్ ఆజ్ఞా హై. మహామంత్రి ప్రతిహారి ప్రతిహారి అభివాదన్ కర్తా హై.
3: చక్రవర్తి మహామంత్రి మహామంత్రి ఆజ్ఞ మహారాజా. చక్రవర్తి ఏర్పాటు అంతా పూర్తయినదా? మహామంత్రి ఏర్పాటు అంతా పూర్తయినది మహారాజా. ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను. చక్రవర్తి ఆజ్ఞ ఇస్తున్నాను. మహామంత్రి ద్వారపాలకుడా? ద్వారపాలకుడు. ప్రమాణం చేస్తూ ఆజ్ఞ మహామంత్రి వర్యా. మహామంత్రి మగధ మహారాజు ప్రకటన వినిపించవలెను. ద్వారపాలకుడు చిత్తం మహారాజా అని బిగ్గరగా ప్రకటన చదవడం ప్రారంభించాడు. సభాసదులారా, పౌరులారా, మగధ చక్రవర్తి మహాపద్మనందుల వారి తరపున తాళం విరగొట్టకుండా బోను తెరవకుండా ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగల వ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి ఘన సన్మానం కూడా జరుగుతుందని, అలా తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది అని ప్రకటన వినిపించారు ద్వారపాలకుడు. అప్పుడు దర్బారి గది అంతా కూడా నిశ్శబ్దం వ్యాపించింది. ఆగే పాట పడో.
2: ఏక సభాసద్ మహారాజ్ కే పరాక్రమ్ కి జయ హో. క్యా యహ సంభవ హో సక్తా హై కి బినా పింజరా ఖోలే సింహ కో గాయబ్ కర్ దియా జాయే. మహామంత్రి మహారాజ్ కా ఆదేశ్ సమస్యా సుల్జానే కే లియే హై, తర్క కర్నే కే లియే నహీ, యహ బుద్ధి కి పరీక్షా హై. బుద్ధిమాన్ ఔర్ కుశల్ వ్యక్తి హీ ఐసా కర్ సకేగా, యహీ హమారా విశ్వాస్ హై.
3: ఒక సభికుడు ఈ విధంగా అన్నాడు.

0: మహారాజు పరాక్రమం వర్ధిల్లాలి. అయితే బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చేయడం సంభవమా? అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు, మహారాజు గారి ఆదేశం సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు, ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివిగల నేర్పరి అయిన వ్యక్తి ఇది చేయగలడని మా నమ్మకం. అచ్చా ఆగే పడో.
1: దూసరా సభాసద్. మాన్యవర్, ఇస్ అసంభవ కార్యకో తో పరమేశ్వరి హి సంభవ కర్ సక్తా హై. హమే తో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసీ అన్య కే బస్ కి బాత్ నహీ. మహామంత్రి, ఈశ్వర్ కి దీ హుయీ ప్రతిభా సభీ మే నివాస్ కర్తీ హై. హో సక్తా హై కి కోయి ప్రతిభావాన్ వ్యక్తి ఇస్ అసంభవ కార్యకో సంభవ బనా దే.
0: అప్పుడు రెండో సభికుడు ఈ విధంగా అన్నాడు, అయ్యా, ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పనిని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, భగవంతుడిచ్చిన బుద్ధికుశలత అందరిలో ఉన్నది. బుద్ధికుశలుడైన వ్యక్తి ఎవరైనా సరే ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు. అచ్చా ఆగే పడు.
1: జీ అధ్యాపికా జీ, జన్ సముదాయ్, యది సింహ బాహర్ గయా తో హమ్ సబ్కో ఖా జాయేగా. ఆప్ ఇసే బాహర్ నా ఆనే దే. బుద్ధి పరీక్ష కిసీ ఓర్ తరహ సే భీ హో సక్తీ హై, యహీ హమారీ ప్రార్థనా హై. సమ్రాట్, యహ సమస్య మగధ రాజ్య కే బుద్ధిమానోం కో పడోసీ రాజ్య కీ ఓర్ సే దీ గయీ ఏక చునౌతీ హై. ఘబరానే కీ కోయీ బాత్ నహీ, సభీ కీ సురక్షా కే ప్రబంధ కర్ దియే గయే హై. ఆప్ శాంతి సే సమస్యా కా సమాధాన్ ఢూండే. కుచ్ సమయ తక్ సభా కక్ష మే సన్నాటా చా జాతా హై.
0: అచ్చా సునో. అప్పుడు సభలో సందర్శనకు వచ్చిన ప్రజల్లో ఈ విధంగా అడిగారు, సింహం బయటకు వస్తే తప్పక మమ్మల్ని అందరినీ చంపేస్తుంది, మీరు దీనిని బయటకు రానీయకండి మహారాజా. తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా చేయవచ్చు, ఇదే మా విన్నపం అని అన్నారు. అప్పుడు సభలో చక్రవర్తి ఇలా అన్నారు, ఈ చిక్కు ప్రశ్న మగధ రాజ్యంలోని తెలివి గల వారికి పొరుగు రాజ్యం తరపున ఇవ్వబడిన సవాల్. భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అందరి సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి, మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి అని చెప్పాడు. కొంతసేపటి వరకు దర్బారు అంతా నిశ్శబ్దం వ్యాపించింది. అచ్చా ఆగే పాట పడో.
1: సమ్రాట్, తో క్యా మే యహ సమజ్ను కి మగధ్ మే ప్రతిభా కి కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై. బాలక్, మహారాజ్ కి జై, మే యహ కార్య కర్ సక్తా హూ. మహారాజ్, ముజే సింహ కో గాయబ్ కర్నే కి అనుమతి దీజియే. సభీ విస్మయ సే బాలక్ కి ఓర్ దేఖ్తే హై.
0: అప్పుడు చక్రవర్తి ఇలా అన్నాడు, అయితే మగధలో బుద్ధి కుశలత తక్కువని తెలివితేటలు లేవు అని భావించవచ్చా? ఇంతలో సందర్శకులలో ఒక బాలుడు లేచి ఈ విధంగా పలికాడు, మహారాజు గారికి జయము, నేను ఈ పనిని చేయగలను. మహారాజా, సింహమును అదృశ్యం చేయుటకు నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఆ బాలుని వైపు చూశారు. అచ్చా అప్పడో.
1: మహామంత్రి, నిడర్ బాలక్, తుమ్హారా నామ్ క్యా హే? బాలక్, ముజే చంద్ర కహతే హై శ్రీమాన్. మహామంత్రి, చంద్ర, యహ బచ్చోం కా ఖేల్ నహీ హై, తుమ్ జావో ఔర్ బచ్చోం కే ఖేల్ ఖేలో, ఉచలో కూదో ఔర్ దౌడో, యహ కోయి సాధారణ ఖేల్ నహీ, బుద్ధి కా ఖేల్ హై. బాలక్, మహామంత్రి, క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హై?
0: అప్పుడు మహామంత్రి ధైర్యశాలి అయిన బాలుడా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, మంత్రివర్యా, నన్ను చంద్ర అంటారు అని చెప్పాడు. అప్పుడు ఇంకా మహామంత్రి ఈ విధంగా చెప్పాడు, చంద్ర, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నీవు వెళ్లి పిల్లల ఆట ఆడుకో, ఎగురు దుమ్ముకు పరిగెత్తు, ఇది ఏదో మామూలు ఆట కాదు, ఇది తెలివికి సంబంధించిన ఆట. అయితే అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా అడిగాడు, మహామంత్రి, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా అని అడిగాడు. అచ్చా ఆగే పడు.
1: జీ అధ్యాపిక జీ. మహామంత్రి,

0: हंसकर, वत्स, सुई तलवार का कार्य नहीं कर सकती। बालक, महोदय, तो तलवार भी सुई का स्थान नहीं ले सकती। सम्राट, यह बालक कौन है जो इतना बढ़ चढ़ कर बातें कर रहा है? महामंत्री, महाराज, यह एक हठी बालक है। सम्राट, बालक हट मत करो, नहीं तो तुम्हें सिंह के पिंजरे में बंद कर दिया जाएगा। बालक की माँ अपने पुत्र को एक ओर खींचने का प्रयास करती है, परंतु बालक अपना हाथ छुड़ाकर पिंजरे की ओर बढ़ता है।
1: अच्छा, अपुड़ महामंत्री नवी, नायना, सूदी एपुड़ कूड़ा कत्ति पनी चेयलेदु अनि अनेनु। अपुड़ बालुड़ कूड़ा इला अन्नाडु, अय्या, मरी कत्ति कूड़ा सूदी पनी चेयदु कदा। अपुड़ चक्रवर्ती, ఈ బాలుడు ఎవరు? ఈ విధంగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, ఇతడొక మొండి పట్టుదలగాల బాలుడు. అప్పుడు చక్రవర్తి, బాలుడా, మొండిగా ప్రవర్తించకు, లేకపోతే నిన్ను సింహం ఉన్న బోనులో బంధించడం జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు బాలుని తల్లి తన బిడ్డను తన వైపు లాగే ప్రయత్నం చేసింది. కాని అప్పుడు ఆ బాలుడు తన తల్లి చెయ్యి విడిపించుకుని పంజరం వైపు వెళ్ళాడు. అచ్చా, అబ్ ఆగే పడు.
0: బాలక్, మహారాజ్, యది మే సమస్య కా సమాధాన్ నా డూండ్ సకా తో ఆప్ జో చాహే దండ్ దే, ముజే పింజరే కే పాస్ జానే కీ అనుమతి దీజియే. సమ్రాట్, ఖుషీ సే జా సక్తే హూ. బాలక్ పింజరే కే పాస్ జాకర్ సింహ కో ధ్యాన్ సే దేఖతా హై ఔర్ అపనీ బుద్ధి లడాతా హై. సింహ కా రహస్య वह जान लेता है। दरबार में सब चकित होकर देख रहे थे। सब में कुतूहलता थी कि आगे क्या होने वाला है। बालक, महाराज, मैं सिंह को बाहर निकाल दूंगा, आप कृपया पिंजरे के चारों ओर आग जलाने का प्रबंध करवा दे और मुझे कुछ समय तक अपना कार्य करने दे। सम्राट के आदेशानुसार पिंजरे के चारों ओर आग लगा दी जाती है। पिंजरा आग के लपटों में घिर जाता है। देखते ही देखते शेर गायब हो जाता है। आग की लपटें धीरे धीरे शांत हो जाती है। सभी लोग अपने अपने स्थान से यह विस्मयकारी दृश्य देखकर दंग रह जाते हैं। पिंजरा खाली हो जाता है।
1: अपुड़ बालुड़ इला अन्नाडु, महाराजा, नीनु ई समस्यनु परिष्करिंचलेकपोयिनट्लयिते మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. అయితే ముందుగా ఆ బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు చక్రవర్తి సంతోషంగా వెళ్ళవచ్చు అని అనుమతించారు. అప్పుడు బాలుడు బోను దగ్గరికి వెళ్ళి సింహమును శ్రద్ధగా గమనించాడు. తన తేరుకి పదును పెట్టాడు. ఆ సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక ముందు ఏం జరగనుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయకుండా అదృశ్యం చేయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గిరాజేసే ఏర్పాటు చేయించండి. అంతేకాక నన్ను నా పనిని చేసుకోనియండి. అప్పుడు చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గిరాజేయబడింది. బోను అగ్నిజ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోయింది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా శాంతించాయి. ప్రజలందరూ తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులైపోయారు. ఇంకేముంది, బోను అంతా ఖాళీ అయింది. చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగానే ఉన్నది. అప్పుడు చక్రవర్తి కూడా పట్టలేని ఆనందంతో, ఆహా, అద్భుతం! చంద్ర, నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహం నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు, భలా అని అన్నాడు. అచ్చా సౌజన్య, ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి ఏ అంజనాదేవి బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వినండి.
1: గాజులు గాజులని మోజుగా అమ్మేవో, గాజులు బేరం చెప్పు కొర్రోడ మంచి గాజులేవో.

0: మంచి గాజులైతే సంచిలో ఉన్నాయి,
1: మంచి గాజులైతే సంచిలో ఉన్నాయి.
0: గుంటూరు మద్రాసు బొంబాయి గాజులు,
1: గుంటూరు మద్రాసు బొంబాయి గాజులు.
0: పట్నంబు గాజులేవో పిల్లోయ్, పొట్లలో ఉన్నాయి సోకిల్లా.
1: పట్నంబు గాజులేవో పిల్లోయ్, పొట్లలో ఉన్నాయి సోకిల్లా.
0: పట్నంబు గాజులేవో పిల్లోయ్, పొట్లలో ఉన్నాయి సోకిల్లా.
1: పట్నంబు గాజులేవో పిల్లోయ్, పొట్లలో ఉన్నాయి సోకిల్లా.
0: పట్నంబు గాజులు పనికిరావబ్బాయ,
1: పట్నంబు గాజులు పనికిరావబ్బాయ.
0: పల్లెటూరుగా

0: ఇంటిలో పని చేస్తే ఎక్కడికి పోవమ్మా,
1: ఇంటిలో పని చేస్తే ఎక్కడికి పోవమ్మా,
0: ఇరుగు పొరుగోళ్లతో ఇరుసాలు ఆడతారు,
1: ఇరుగు పొరుగోళ్లతో ఇరుసాలు ఆడతారు,
0: పొట్లాడుకుంటారు పగలేసుకుంటారు,
1: పొట్లాడుకుంటారు పగలేసుకుంటారు,
0: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
1: తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
0: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
1: ఏసినోడిని తిట్టుకుంటారు వట్టి పాడు గాజులు అనుకుంటారు,
0: పాడు గాజులు కాదు.

0: సరళ సరళ రొమళ గుడ్డ సకానైనా రొమళ గుడ్డ
1: సరళ సరళ రొమళ గుడ్డ సకానైనా రొమళ గుడ్డ
0: సరళ సరళ రొమళ గుడ్డ సకానైనా రొమళ గుడ్డ
1: సరళ సరళ రొమళ గుడ్డ సకానైనా రొమళ గుడ్డ.

0: రుమలగుడ్డ ఉడుపుసేలో ఉంటుందక్క,
1: ఊరుకుంటే రుమలగుడ్డ ఉడుపుసేలో ఉంటుందక్క,
0: ఊరుకుంటే రుమలగుడ్డ ఉడుపుసేలో ఉంటుందక్క,
1: ఊరుకుంటే రుమలగుడ్డ ఉడుపుసేలో ఉంటుందక్క.
0: ఎవరు తీసారాక నా రుమలగుడ్డను ఎవరు దాసారాక,
1: ఎవరు తీసారాక నా రుమ

0: సుకల సుకల రొమళగుడ్డ సుగల్లంకే వెళ్ళిందక్క,
1: సుకల సుకల రొమళగుడ్డ సుగల్లంకే వెళ్ళిందక్క,
0: సుకల సుకల రొమళగుడ్డ

దాసారాక నారుమల గుడ్డను ఎవరో దాసారాక సీకటడితే రొమళగుడ్డ సినిమా హాల్లో ఉంటుందక సీకటడితే రొమళగుడ్డ సినిమా హాల్లో ఉంటుందక సీకటడితే రొమళ

ఎర్ర పంచలు కట్టుకొందురు ఎత్తుగా తలపక చుట్టుకొందురు ఎర్ర పంచలు కట్టుకొందురు ఎత్తుగా తలపక చుట్టుకొందు

నన్న నాను కొడుకోడే పందెం పాలయే.

0: ఏ అంజనాదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలు కావస్తుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. ముందుగా ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఐదు గంటల ఐదు నిమిషాలకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233301 లేదా 0861233302. ఐదు గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం మరియు కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం సమర్పణ అబీద్ హుస్సేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో అప్పరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. రాత్రి 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రాత్రి 11:10 మా ఈనాటి కార్యక్రమాలు సమాప్తమవుతాయి.

ఇంతవరకు ఈనాటి కార్యక్రమాల వివరాలు విన్నారు. రేపటి కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా.

ఆరు గంటల 35 నిమిషాలకు పొలం కబుర్లు వింటారు. 7 గంటల 20 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు ప్రత్యేక వార్తా సంచిక వింటారు. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఉదయం 8 గంటల 35 నిమిషాలకు మనోరంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. అనంతరం 9 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు హలో అభిరుచి కార్యక్రమంలోనే శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఉదయం 10 గంటల నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. తిరిగి సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. మరియు కొన్ని సినీ గీతాలు 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా ఏలూరు తాలూకాలో శ్రీరంగ పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. రాత్రి 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో మల్లి తోటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ జి

నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 నుండి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈనాటి మరియు రేపటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

0: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు, మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా తమకు నచ్చిన పాట కోరి వినవచ్చు. మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233311 లేదా 0861233311. ఈనాటి మన మొదటి శ్రోతను పలకరిద్దాం.
2: హలో.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను జాకిర్ హుసేన్ నుంచి, ఆయిషా మేడం.
1: ఆయిషా గారు, ఏ చిత్రంలో పాటను కోరుతున్నారు ఈ రోజు?
2: డాడీలో చిరంజీవి పాట కావాలి మేడం.
1: డాడీలో?
2: హలో,
1: చెప్పండి.
2: డాడీ డాడీలో చిరంజీవి పాట కావాలి మేడం.
1: ఫోన్ శ్రోతలు ఎవరన్నా ఉన్నారా అండి?
2: ఉన్నారు. పాట ఏమంటే, నా ప్రాణమా సుస్వాగతం, నీది సుమా ఈ జీవితం. ఆ పాట కావాలి మేడం.
1: కోరిన శ్రోతలు
2: కన్య, షకిల, షాహిన, శుభమ్మ, నారాజన్న, రషీద్ భాయ్, వీళ్ళందరి కోసం మేడం.
1: సరే అండి, మీరు కోరిన పాట వేస్తున్నాను.
2: ఓకే మేడం.

0: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
2: LIC, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: సాంగ్ కావాలి మేడం.
1: ఇది మహిళల ప్రోగ్రాం అండి, ఇంట్లో మహిళలు ఎవరు లేరా అండి?
2: ఎవరు లేరు మేడం, అంతేనే.
1: ఈ చిత్రం పేరు చెప్పండి.
2: సౌందర్య గారు నటించిన పెళ్లి చేసుకున్నాం. ఆమెకి కుటుంబ సందర్భంగా మంచి సాంగ్ పేరు కోకిల కోకిల కోవ్ అన్నది.
1: ఓకే అండి.
2: ప్రార్థన కోర్టున సోపు మేడం
1: చెప్పండి.
2: ప్రసాదు ప్రసాదు ముఖ్యంగా మీకోసం, స్టాఫ్ అందరికోసం మేడం, నిర్లక్ష్యంగా ఉంటున్నాయి అందరికోసం మేడం, ఎక్కువ సోపులు అందరికోసం మేడం.
1: అలాగే అండి, ధన్యవాదాలు అండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం
0: హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు జయమ్మ మేడం.
0: జయమ్మ గారు ఏ చిత్రం పాటను కోరుతున్నారండి?
1: విఆర్ గారి కయ్యాల్లో పాట అయింది మేడం.
0: చిత్రం పేరు మరి చెప్తారా అండి?
1: విఆర్ గారి కయ్యాలు కృష్ణాది.
0: మీ కోరిన శ్రోతలు ఎవరన్నా ఉన్నారా అండి?
1: అందరికోసం మేడం.
0: విఆర్ గారి కయ్యారు
1: కృష్ణాది మేడం.
0: కృష్ణాది అండి. పాట అండి.
2: పాలు పొంగే వయసే నీది పంచదార మనిషి.
0: మీరు కోరిన పాట సిద్ధంగా ఉందని, మీకోసం మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం మీరు కోరిన పాట. ధన్యవాదాలండి.
2: నమస్తే మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.
1: హలో,

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐసిఎల్ దేశవ్యాప్తంగా క్లాస్ 3 క్యాడర్లో రెగ్యులర్ ప్రాతిపదికన 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 7 August 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వస్తే ఇందులో మొత్తం పోస్టులు 500 అసిస్టెంట్. అర్హతలు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి. గరిష్ట వయసు 21 to 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక చేసే ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభమయ్యే తేదీ 18 July 2026 నుండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7 August 2026. ఇందులో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది 7 August 2026 ఉంటుంది. అలాగే మెయిన్స్ పరీక్ష 30 October 2026 జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే ఫీజు లేదు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.nicl.gov/ వెబ్సైట్ ని సంప్రదించగలరు. కార్యక్రమంలో మరికొంత సమాచారం వినే ముందుగా బింబిసార ఈ చిత్రం కోసం మోహన భోగరాజు సంధ్యాల పిసపటి పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఎన్ఐటి వరంగల్, తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 7వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు వివరాల్లోకి వస్తే ఇందులో మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగాల్లో పీజీ లేదా ఎంఫిల్లో ఉత్తీర్ణతతో పాటు నెట్లో అర్హత కూడా సాధించి ఉండాలి. జీతం నెలకి 37,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక చేసే ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7/7/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.nitvarangal.gov.in. ఈ వెబ్సైట్ని సంప్రదించగలరు. కార్యక్రమంలో మరికొంత సమాచారం వినే ముందుగా మరొక సినీ గీతం వినేద్దాం. భీమ్లా నాయక్ ఈ చిత్రం నుండి పాటను వింటారు.

మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్కు అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ WCL 444 స్టాట్యూటరీ సూపర్వైజర్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దీని ద్వారా మైనింగ్ సర్దార్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ అనగా ట్రైనీ, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారంగా ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వస్తే ఇందులో మైనింగ్ సర్దార్ టి అండ్ ఎస్ గ్రేట్ సి, ఇందులో 220 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఫారం ట్రైనీలో సూపర్వైజర్ ఎస్ అండ్ ఎస్ గ్రేట్ సి 224 పోస్టులు ఉన్నాయి. మొత్తం 444 ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హతలు: మైనింగ్ సర్దార్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణత, ఓవర్మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదా DGMS జారీ చేసిన మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ లేదా గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, భూగర్భ గనుల్లో 3 పని అనుభవం ఇవన్నీ కలిగి ఉండాలి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానికల్ సూపర్వైజర్ పోస్టుకైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 3 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, మైన్స్కు చెల్లుబాటు అయ్యే ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. వేతనానికి వస్తే నెలకు 47,330 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి 10 2026.

దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు యూఆర్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 1,180 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మాజీ సైనికులు లేదా డిపార్ట్మెంటల్ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ జూలై 20, 2026. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 10, 2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://wcl.gov.in/వెబ్సైట్ని సంప్రదించగలరు. కార్యక్రమంలో మరికొంత సమాచారం వినే ముందు కోర్ట్ ఈ చిత్రం నుండి పాటను వింటారు. పాడినవారు కాలభైరవ, సంగీతం పూర్ణాచారి.

శాఖ ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బీఈఎంఎల్ లిమిటెడ్ 23 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు 2 ఆగస్టు వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వస్తే, ఇంజనీరింగ్ 3, అసిస్టెంట్ మేనేజర్ 4, మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 4, డిప్యూటీ జనరల్ మేనేజర్ 3, జనరల్ మేనేజర్ 1, చీఫ్ జనరల్ మేనేజర్ 2, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 1 అన్న మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. అర్హతల్లోకి వస్తే, గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి పోస్టును బట్టి గరిష్టంగా 29 నుంచి 58 ఏళ్లు మించకూడదు. జీతం పోస్టును బట్టి నెలకు 40,000 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక చేసే విధానం, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 1 ఆగస్టు 2026. ఇంకొక ఉద్యోగ సమాచారం, కోల్కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఐసిఎల్ కార్యాలయాల్లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 18 జూలై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో మొత్తం వివరాలు చూస్తే, ఇందులో మొత్తం ఖాళీలు, అసిస్టెంట్ క్లాస్ 3 కేడర్ 500 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం కూడా అవసరం. వయస్సు 1 జూలై 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. బేసిక్ పే నెలకు 36,290 రూపాయలు ఉంటుంది. ఎంపిక చేసే విధానం, ఆన్లైన్ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 7 ఆగస్టు 2026. ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష 27 ఆగస్టున ఉంటుంది. అలాగే ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష అక్టోబర్ 30వ తేదీన ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.nicl-assistant.gov.in వెబ్సైట్ని సంప్రదించగలరు. కార్యక్రమంలో మరికొంత సమాచారం వినే ముందుగా, సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం నుండి పాటను వింటారు. పాడిన వారు రమణ గోకుల, మధుప్రియ.

0: మీరు ఎంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం విన్నారు?
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
4: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జయా భారతి.

0: జరుపుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్టుగా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈ రోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. అక్టోబర్ 2 ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం.
0: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం చేరుకుని 20-21 తేదీల్లో 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలపై సమీక్షించనున్నారు. రేపు ఏలేరు జలాశయం ద్వారా సాగునీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక రొద్దం పబ్లిక్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషి వలనే కియా బెల్ డ్రోన్ హబ్ వంటి అనేక పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని చెప్పారు. పెనుగొండలో 12 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఐటీఐ కాలేజీ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇలాంటి ఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో ఈరోజు స్టార్టప్లు మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ హరిబాబు మాట్లాడుతూ స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన సేవలను అందిస్తున్నామని వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక వినూత్న

0: ఆలోచనను చట్టబద్దంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను తెలియజేస్తామన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, భాసుబోయిన బాలరాజు, ఊకే రమేష్ గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే 40 ఏళ్లలో విమానాశ్రయానికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాన్ని అభివృద్ది చేశామన్నారు. 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ గాని, స్పేస్ గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్నిటినీ కూడా జోడించుకుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఇస్రోలకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందన్నారు. ఈ విజయం యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాకుకు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెల 10 నుంచి 12 వేల మంది ఈ బ్లాక్ నుంచి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా అభివృద్ది చేయనున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూ వినియోగం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బే సిటీని విశాఖ ఎకనామిక్ రీజియన్తో అనుసంధానించేలా సమగ్ర కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు వింటారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ 30 డేస్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. 3 లక్షల జనాభా విభాగంలో బెస్ట్ పర్ఫార్మింగ్ యుఎల్బిగా ఎంపికైంది. గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఓ దినేష్ అవార్డును అందుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సుమారు 100 మంది డీకేడబ్ల్యూ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ, పరిశుభ్రత ప్రతిజ్ఞ నిర్వహించారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని ఎస్పీ డాక్టర్ అజిత విజయన్ల సూచించారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా 100 శానిటేషన్ ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు పర్యావరణ హిత వ్యర్థాలను సేకరణ వేగవంతం చేసేందుకు ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇంతవరకు సమాచార వేదికలో భాగంగా స్థానిక వార్తలు విన్నారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలు ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈరోజు మనతో పాటు డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్, అలాగే థైరాయిడ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, అలాగే థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలపై చర్చిద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సింహపురి ఎఫ్ఎం శ్రోతలకి నమస్కారం.
1: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ గ్లాండ్ అని వింటూ ఉంటాం కదా, అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి?
2: ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గొంతు కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారు. మన బాడీలో చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ని స్రవిస్తాయి. ఇప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ని స్రవిస్తుంది. అది రోజుకి ఒక సరైన మోతాదులో వస్తే మన మెటబాలిజం అంతా నార్మల్గా ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ గ్లాండ్ యొక్క పనితనం ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి ఒక జబ్బు వల్ల, యాంటీబాడీస్ వల్ల తగ్గిపోయి హైపోథైరాయిడిజం, మనకి 150 థైరాయిడ్ రావాల్సింది 100 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 75 వస్తుంది, లేకపోతే 150 రావాల్సింది 50 వస్తుంది. ఈ ఎంత తగ్గిందో అది డెఫిషియన్సీగా ఉండి మనకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే 150 రావాల్సిన హార్మోను 250-300కి వెళ్ళిపోయి హైపర్ థైరాయిడిజం అంటారు. ఎక్కువ గ్లాండ్ స్రవించి ఎక్కువ స్రవిస్తుంది. ఈ రెండింటిని కామన్గా హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అని చెప్తారు.
1: రైట్ డాక్టర్ గారు, ఈ గాయిటర్ అని కూడా మనం వింటుంటాం కదా, అసలు ఈ గాయిటర్ అంటే ఏంటి?
2: సో చాలామందికి గొంతు అద్దం ముందు నుంచొని ఇలా తలపైకెత్తి కుటుకేస్తే గొంతు కింద వాపులాగా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ చూడడానికి మనకు కనపడకూడదు అనమాట. మామూలుగా ఎవరికైతే కనపడిందో గ్రంథి వాచినట్టు, అంటే సైజ్ పెరిగినట్టు, డబల్ సైజ్ అయితేనే కనపడుతుంది. ఈ గ్రంథి వాపుని గాయిటర్ అంటాం. ఈ గాయిటర్ అనేది యూనిఫామ్గా ఉందా లేకపోతే నాడ్యూల్స్గా ఉందా అనేది మనం స్కాన్ చేసి చూడటం జరుగుతుంది. ఎవరికైతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గొంతు కింద భాగంలో గ్లాండ్ వాచిందో వాళ్ళకి వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది, ప్లస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయో చూడటం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఈ వాపు అన్నారు కదా, అసలు ఈ వాపు ఎందుకు వస్తుంది, గాయిటర్ వాపు అనేది?
2: ఈ గాయిటర్ అనేది ముఖ్యంగా థైరాయిడ్ ఫంక్షన్ తగ్గినా సరే పెరిగినా సరే అది గ్లాండ్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి సైజులో పెంచుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే సిగ్నల్ ఏంటంటే గ్లాండ్ వాచింది చూడడానికంటే సంథింగ్ ఏదో జరుగుతోంది థైరాయిడ్ హార్మోన్లో, బ్యాలెన్స్ తప్పింది అని. వెంటనే మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి మనకి ఎంత ఏమైనా బ్యాలెన్స్ ఎక్కడ తప్పిందో చూస్తడం జరుగుతుంది.
1: అంటే వన్స్ థైరాయిడ్ వచ్చింది అనుకోండి, ఎవరిని సంప్రదిస్తే బెస్ట్ ట్రీట్మెంట్ లభించేటువంటి అవకాశం ఉందంటే ఏ డాక్టర్ని?
2: సో ఇప్పుడు మనకి ఎలా అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, నరాల డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారు స్పెషలిస్ట్ని, కిడ్నీ డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు, గుండె డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు, అలాగే మా డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ. ఇది చాలామందికి తెలియదు అనమాట. ఎండోక్రైనాలజీ అనేది డిఎం సూపర్ స్పెషాలిటీ కోర్సు. ఇందులో మనం అన్ని రకాల హార్మోన్స్కి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ డయాబెటీస్కి హైయెస్ట్, థైరాయిడ్కి, ప్లస్ అన్ని రకాల హార్మోన్స్కి, బాడీలో గ్రోత్ హార్మోను, సెక్స్ హార్మోన్స్, తర్వాత స్ట్రెస్ హార్మోన్స్, వీటన్నిటికీ, ఒబిసిటీకి, వీటన్నిటి కలిపిన సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఎండోక్రైనాలజీ. సో మీకు ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవటం ద్వారా మీ హార్మోన్ సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది.
1: రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అన్నారు. ముందుగా హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ హైపోథైరాయిడిజం అంటే ఏంటి, ఈ పేషెంట్స్కి వచ్చేటువంటి లక్షణాలు తీసుకుంటే లక్షణాల పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
2: సో మనకి ఎప్పుడైతే థైరాయిడ్ మెటబాలిజం తగ్గిందో, అవసరమైన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, మన బాడీలో డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ కామన్గా వస్తుంది. రెండోది వచ్చేసి

0: మొహం వాపు, కాళ్ళ వాపులు వస్తాయి, కండరాల నొప్పులు వస్తాయి. కింద కూర్చొని చేయి పెట్టకుండా పైకి లేవలేరంటే మజిల్ పెయిన్స్ వచ్చి మయోపతి అంటారు, అలా వస్తుంది. తర్వాత జుట్టు ఊడిపోతుంది సార్ అని, యంగ్ పేషెంట్స్ అయితే, లేడీస్ అయితే జుట్టు ఊడిపోతుంది సార్, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందని చెప్తారు. తర్వాత స్కిన్ అంతా డ్రైగా అయిపోయి స్కిన్ ర్యాషెస్ కానీ, అర్టికేరియా, అలర్జీలు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మెన్స్ట్రువల్ ఇబ్బందులు వస్తాయి. యవ్వన దశలో వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కానీ, మెన్స్ట్రువల్ ఇబ్బందులు వచ్చి డిలే అవ్వటం కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం కానీ జరుగుతుంది. తర్వాత పిల్లల్లో అయితే గ్రోత్ సమస్యలు వస్తాయి, హైట్ పెరగకుండా ఒబిసిటీ వచ్చే సమస్యలు జరుగుతాయి. సో ఈ రకమైనటువంటి ఎటువంటి సిగ్నల్స్ ఉన్నా, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మనం వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
1: ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత టాబ్లెట్స్ విషయానికి వస్తే ఎంతకాలం వాడాలి, ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలి?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే ఎంత హార్మోన్ లేదో మనం బయట నుంచి హార్మోన్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టాబ్లెట్ ఉదయాన్నే తెల్లవారుజామున 5 నుంచి మార్నింగ్ 8 లోపల ఏదో ఒక టైంలో గ్లాస్ వాటర్తో వేసుకోమని చెప్తాం. మాత్ర వేసుకున్న 1 అవర్ వరకు పాలు, కాఫీ, టీ తాగొద్దు, టిఫిన్ తినొద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆ హార్మోన్ మనకు అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి మనకు 1 అవర్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సోయా కానీ, తర్వాత లేకపోతే ఏమైనా జావలు, జ్యూస్ కానీ, యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ కానీ మధ్యాహ్నం రాత్రికి తీసుకోమని చెప్తాం. ఉదయాన్నే థైరాయిడ్ మాత్రతో పాటు వద్దని చెప్తాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండి మన టీఎస్హెచ్ కంట్రోల్లో ఉంటుంది.
1: రైట్, డాక్టర్ గారు టీఎస్హెచ్ అన్నారు కాబట్టి అసలు ఈ థైరాయిడ్కి టెస్ట్ల విషయం తీసుకుంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి?
0: ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్లు అనేవి చాలా సింపుల్ టెస్ట్, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కానీ మంచి ల్యాబ్లో మనకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే T3, T4, TSH అనేది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో T3, T4 అనే హార్మోన్స్, TSH అనేది మన బ్రెయిన్ నుంచి వచ్చే స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫస్ట్లో ఎటువంటి థైరాయిడ్లో మార్పు వచ్చినా సరే హార్మోన్లో ఫస్ట్ TSH అనే వాల్యూ మారుతుంది. అది 0.5 నుంచి 4 మధ్యలో ఉంటే మనం 100% హెల్తీగా ఉన్నట్టు, 4 కంటే అబోవ్ ఉంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గినట్టు, 0.5 కంటే తగ్గితే బాడీలో థైరాయిడ్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇలా ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్ చేయటం ద్వారా మనకి సమతుల్యంగా ఉందా లేదా ఈ హార్మోన్ సమతుల్యత లోపించిందా అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది.
1: అలాగే డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటే?
0: సో చాలా మంది అపోహ ఏంటంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే సార్ క్యాబేజీ తినొచ్చా, క్యాలీఫ్లవర్ తినొచ్చా, గడ్డకూరలు తినొచ్చా, లేకపోతే ఫుడ్ ఏమైనా ఆయిల్ మార్చాలా సార్, సోయా తినొచ్చా అని అడుగుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే హైపోథైరాయిడిజంకి ఫుడ్కి సంబంధం లేదు, అది మెటబాలిక్ ప్రాబ్లం. సో కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. కొంతమందికి పెద్ద గాయిటర్ ఉండి మల్టీనాడులర్ గాయిటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉడకబెట్టినటువంటి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినొచ్చు అని చెప్తాము, రాగా తినొద్దని చెప్తాం. అదర్వైజ్ 95% ఆఫ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవు, అన్ని తినొచ్చు. సో అన్ని రకాల పప్పు దినుసులు, ప్రోటీన్స్, ఎగ్, మీట్, నాన్ వెజ్ అన్ని తినొచ్చు. ఉప్పు దగ్గరకు వచ్చేసరికి మాత్రం కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ తినొద్దని చెప్తాం. ఎందుకంటే దాంట్లో ఐడిన్ ఉండదు కాబట్టి. మన బాడీకి థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఐడిన్ సమతుల్యంగా ఉండాలి. ఐడిన్ కరెక్ట్గా ఉంటేనే మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎలా అయితే హిమోగ్లోబిన్కి ఐరన్ అవసరమో థైరాయిడ్ హార్మోన్కి ఐడిన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ జబ్బులు రాకుండా ఉండడానికి ఐడినైజేషన్ ఆఫ్ సాల్ట్ చేసింది. సో మనం ఐడిన్ సాల్ట్ మాత్రమే వాడాలి. మీరు వాడే ప్యాకెట్ మీద సాల్ట్ ప్యాకెట్ మీద ఐడైజర్ ఉంటేనే వాడండి, మామూలు ఐడిన్ లేని సాల్ట్ మాత్రం వాడద్దు.
1: డాక్టర్ గారు, ఈ వెయిట్ గెయిన్కి థైరాయిడ్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే థైరాయిడ్ వస్తే కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారని చెప్తూ ఉంటారు కాబట్టి వీటికి ఏదైనా సంబంధం ఉందంట?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒబిసిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఊబకాయం వల్ల మనకి షుగర్ ఎర్లీగా రావచ్చు, థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా ఉండొచ్చు, ప్లస్ మిగతా నీ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్, స్లీప్ యాప్నియా అని చెప్పి గురక రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే మనం ఒబిసిటీని తగ్గించామో మిగతా జబ్బులన్నీ తగ్గుముఖం పడతాయి. హైపోథైరాయిడ్ పేషెంట్స్ టాబ్లెట్లు వేసుకోవట్లేదు, నేను నా టీఎస్హెచ్ 10 కంటే ఎక్కువ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకు? థైరాయిడ్ ఫంక్షన్ తగ్గింది కాబట్టి. ఎప్పుడైతే మన టీఎస్హెచ్ 1 నుంచి 4 మధ్యలో పెట్టుకొని కరెక్ట్గా టాబ్లెట్లు వేసుకుంటున్నామో వాళ్ళ మెటబాలిజం నార్మల్గా ఉన్నట్టు, వాళ్ళకి వెయిట్ని థైరాయిడ్తో వెయిట్తో సంబంధం లేదు ఇంకా. సో థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. సో వేరే కారణాల వల్ల వెయిట్ పెరిగారు కాబట్టి వాళ్ళు మన ఒబిసిటీకి ఎందుకు పెరుగుతున్నాము అని దానికి ట్రీట్మెంట్, దానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మంచి డైట్ తీసుకోవడం జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేయడం. కాబట్టి ఎప్పుడైతే హైపోథైరాయిడ్ పేషెంట్ వెయిట్ గెయిన్ అవుతున్నారన్నారో వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని మన థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ని కరెక్ట్గా ఫస్ట్ దాన్ని స్టెప్గా క్లియర్ చేసుకుంటే మిగతా స్టెప్స్కి వెళ్ళి ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇవ్వడం జరుగుతుంది.
1: డాక్టర్ రామ్మోహన్ గారు, హైపర్ థైరాయిడిజం గురించి కూడా మీరు అన్నారు, మరి ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి?

0: టీఎస్ఎస్ చూస్తే 0.001 ఉంది, T3 T4 చాలా హైగా ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే ఆటో యాంటీబాడీస్ అనేటువంటివి తయారవటం వల్ల వాళ్ళకి బై మిస్టేక్ థైరాయిడ్ ప్రొడక్షన్ పెరిగింది. సో దీన్ని హైపర్ థైరాయిడ్జం అంటారు. వీళ్ళకి ఏం చేస్తామంటే మనం యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, మెథిమెజ్, నియోమెర్కజోల్ అని ఉంటాయి, అవి ఇవ్వడం ద్వారా థైరాయిడ్ ప్రొడక్షన్ని మళ్ళీ కంట్రోల్ తీసుకొస్తాం. 300 ఉన్నదాన్ని మళ్ళీ 150 తీసుకొచ్చాం అనుకో, నార్మల్ 2 నెలల్లో 4 to 5 kilos వెయిట్ పెరుగుతారు, అన్నీ హ్యాపీగా అయిపోతాయి. బట్ ఈ ట్రీట్మెంట్ అనేది 4 to 5 ఇయర్స్ అబౌవ్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి 2 నెలలకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కంట్రోల్ కాకపోతే రేడియో ఐడిన్ అబ్లేషన్ అనేది, రేడియేషన్ ఇవ్వటం కానీ లేకపోతే సర్జరీ చేయటం కానీ జరుగుతుంది. సో కాబట్టి హైపర్ థైరాయిడ్ పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది.
1: సో వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా కూడా చెక్ చేసుకోవడం మంచిది
0: కంపల్. ఎవరికైనా సరే వాళ్ళ వెయిట్లో మోర్ దాన్ 5% వెయిట్లో బాడీ మారింది అంటే 80 ఉన్నవాళ్ళు 85కి వచ్చారు లేకపోతే 75కి వచ్చారు అంటే వెంటనే కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
1: అంటే టెస్ట్ చేయించుకోవడానికి ముందుగా ఏమైనా లక్షణాలు ఉంటాయి, ఇవి కాకుండా వెయిట్ ఒకటేనా ఇంకేమైనా ఉంటాయి?
0: కామన్ గా మనం వెయిట్ పట్టేస్తాము. హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ కి దడ వస్తుంది, పాల్పిటేషన్స్, గుండె దడ, వణుకు, ట్రిమర్స్, వెయిట్ లాస్ వస్తాయి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక పిల్లల్లో తీసుకుంటే పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయా?
0: సో చాలా మంచి క్వశ్చన్. చాలా మంది పిల్లల్లో ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ మనం లేట్గా చేయడం జరుగుతుంది, వాళ్ళ జబ్బులు లేట్గా కనుక్కుంటాం. ఎవరైతే పిల్లలు ఊబకాయం ఉందో, ఒబిసిటీ ఉందో, చాలా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ వల్ల కూడా వెయిట్ వస్తున్నారు కాబట్టి, కానీ థైరాయిడ్ కూడా కామన్ కాబట్టి వెయిట్ పెరిగిన వాళ్ళు, గ్రోత్ సరిగా లేని వాళ్ళు, కొద్దిగా తెలివితేటలు తక్కువ ఉన్నవాళ్ళు, ఏమైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు, గుర్తుపెట్టుకోవట్లేదు సార్, సరిగా చెప్పట్లేదు సార్, యాక్టివిటీ తగ్గింది సార్ అన్నవాళ్ళు, యంగ్ పీపుల్ అయితే అంటే 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ మధ్యలో టయానికి వాళ్ళకి యవ్వన దశ అంటే ప్యూబర్టీ రాకపోతే పిల్లల్లో మీసాల గడ్డలు రావటం, పెనిస్ సైజ్ పెరగడం, టెస్టిస్ సైజ్ పెరగడం జరగలేదు, అమ్మాయిలకైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ రాలేదు, తర్వాత మెనార్కీ టయానికి అంటే నెలసరి కరెక్ట్గా రాలేదు, ప్యూబర్టీ ఏమైనా డిలే అయిందా, వీళ్ళల్లో అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ సమతుల్యం లోపించినా సరే మిగతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడి ఇవన్నీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ టెస్ట్ చేసి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ నార్మల్ చేయడం జరుగుతుంది.
1: రైట్ డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్స్ ఒకసారి థైరాయిడ్ వచ్చింది అనుకోండి, టాబ్లెట్స్ ఎప్పటిదాకా వాడాలి, జీవితాంతం వాడాలా?
0: హైపోథైరాయిడ్ అనేది మనకి మన బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది, సో ఐ కాంట్ రిపేర్, ఆ గ్లాండ్ని మనం రిపేర్ చేయడం కుదరదు. ఎంత తగ్గిందో ఆ హార్మోన్ మరిటించి రీప్లేస్మెంట్. సో మేము చేసేదాన్ని థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం, నేను ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు. సో రీప్లేస్మెంట్స్ అనే అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ Type 1 diabetic వచ్చాడు అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి లేదు, వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకుంటే 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక బాబు వచ్చాడు, గ్రోత్ హార్మోన్ లేదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్రోత్ హార్మోన్ ఇస్తాం. కార్టిసాల్ అని స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, లేదా అడ్రినల్ గ్లాండ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ బయట నుంచి కార్టిసాల్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని హార్మోన్ రీప్లేస్మెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి కాబట్టి థైరాయిడ్ హార్మోన్ మజిల్లో గ్లూకోజ్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి ఎవ్రీ ఇయర్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది.
1: అంటే డయాబెటీస్ ప్రశ్న వచ్చింది కాబట్టి, డయాబెటీస్ రివర్సల్ అని ఇప్పుడు ఇటీవల కాలంలో వింటూ ఉన్నాము, ఇది సాధ్యమేనా?
0: సో వెరీ గుడ్ క్వశ్చన్. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే మందులు లేకుండా ఒక డయాబెటిక్ పేషెంట్ మందులు వాడుతున్న పేషెంట్ని మందులు లేకుండా చేసి 1 ఇయర్ పాటు మనం మందులు ఇవ్వకుండా ఉండి నార్మల్ షుగర్స్ ఉంటే దాన్ని డయాబెటిక్ రివర్సల్ అంటారు. డయాబెటీస్ రివర్సల్ రావాలి అంటే ఫస్ట్ 10% వెయిట్ తగ్గితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. 80 కిలోలు ఉన్నవాళ్ళు 8 కిలోలు తగ్గాలి, 100 కిలోలు ఉన్న వాళ్ళు 10 కిలోలు తగ్గితే మన ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి మన బాడీలో ఉన్న మిగిలిన ఇన్సులిన్ మనకి సరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను వెయిట్ తగ్గను సార్, నేను ఎక్సర్సైజ్ చేయను, నేను మందులు ఆపేస్తాను, రివర్స్ రావాలంటే రాదు. సో వెయిట్ తగ్గడం ద్వారా అది కూడా 10 ఇయర్స్ బిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎర్లీ డయాబెటీస్ ప్లస్ యంగ్ ఒబీస్ డయాబెటీస్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళుకి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రం రివర్సల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా కింద అరౌండ్ మోర్ దాన్ 50 పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా GLP-1 అగ్నిస్ట్ అని కొత్తగా వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చాయి, వీటిని మనం మొంజారో అంటాము, వెగోవే అంటాము, ఒజంపిక్ అంటాం, కొత్తగా డ్రగ్స్ వచ్చాయి. ప్లస్ ఇండియన్ డ్రగ్స్ కూడా తక్కువ కాస్ట్కి వచ్చేసాయి జనరిక్స్. ఈ డ్రగ్స్ వాడటం ద్వారా హెల్తీగా వెయిట్ లాస్ తీసుకొచ్చి ఇది హార్మోన్ డ్రగ్ అనమాట, ఇవ్వడం ద్వారా వారానికో ఇంజెక్షన్ చేయడం ద్వారా చాలా మంది పేషెంట్స్ 30 కిలోస్ 20 కిలోస్ వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. తగ్గడం ద్వారా డయాబెటిక్ మందులు సగమైపోతాయి, కొంతమందికి అయితే లక్కీగా డయాబెటీస్ రివర్సల్ కూడా అవుతుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం హ్యాపీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపవచ్చా?
0: సో చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారంటే అంటే వచ్చి పేషెంట్ సార్ మా అమ్మాయికి థైరాయిడ్ పెట్టారు 16 ఏళ్ళే, లైఫ్ లాంగ్ వేసుకోవాలా, ఎప్పుడైనా టాబ్లెట్ ఆపే

0: ఛాన్స్ ఉందా సార్ అని అడుగుతారు. కామన్ ఏంటంటే మనం టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నాం, అది టాబ్లెట్ కాదు, అదే హార్మోన్ రీప్లేస్మెంట్. ఇది మనం బయట కనుక్కున్నాం, అదే హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వడం ద్వారా బాడీ ఏమనుకుంటుందని నేనే తయారు చేశాను అనుకుని సమతుల్యంగా మెయింటైన్ చేసుకుంటుంది. కాబట్టి ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థైరాయిడ్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వేసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనం 100 ఇయర్స్ హెల్తీగా ఉండవచ్చు. కాబట్టి క్యూర్ కంటే కంట్రోల్ అనేది ముఖ్యం.
1: అంటే ఫుడ్ ద్వారా ఏమైనా రీప్లేస్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా?
0: డయాబెటీస్ అనుకోండి, మీరు ఫుడ్ తగ్గిస్తే మీ వెయిట్ తగ్గి మీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫుడ్. డయాబెటీస్ కి ఫుడ్ కి రిలేషన్ ఉంది, ఒబిసిటీ ఫుడ్ కి రిలేషన్ ఉంది, కానీ థైరాయిడ్ కి ఫుడ్ కి రిలేషన్ లేదు. ఎందుకంటే ఇది సపరేట్ హార్మోన్, అది సపరేట్ కెమికల్. అది మెటబాలిజం సంబంధించిన కెమికల్, మజిల్ కి బోన్స్ కి సంబంధించిన కెమికల్. సో కాబట్టి ప్రతి కణానికి థైరాయిడ్ హార్మోన్ కావాలి కాబట్టి, సో డైట్ తో థైరాయిడ్ కి సంబంధం లేదు.
1: థైరాయిడ్ క్యాన్సర్ అని కూడా వింటూ ఉంటాం, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ సందర్భంలో వస్తాం?
0: చాలా మంది పేషెంట్స్ కి థైరాయిడ్ నాడ్యూల్స్ వస్తాయి, గొంతు కింద భాగంలో నాడ్యూల్స్ వాయటం జరుగుతుంది. మల్టీ నాడ్యులర్ గైటర్ కానీ థైరాయిడ్ నాడ్యూల్ సింగిల్ నాడ్యూల్ అని అంటాం. ఈ నాడ్యూల్ అనేది ఇక్కడ ఉండటం ద్వారా ఏమవుతుందంటే అది క్యాన్సర్ గడ్డగా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ టెస్ట్, నీడిల్ టెస్ట్ చేయడం ద్వారా అది మంచి గడ్డ చెడ్డ గడ్డ అని చూస్తాం. చెడ్డ గడ్డలను థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు, మంచి గడ్డలను బినైన్ నాడ్యూల్స్ అంటారు, కొల్లాయిడ్ నాడ్యూల్స్ అంటారు. మంచి గడ్డల్ని ఎవ్రీ ఇయర్ స్కానింగ్ చేసుకుని నీడిల్ టెస్ట్ చేసుకొని ఫాలో అప్ పెట్టుకుంటాం. చెడ్డగడ్డలను మాత్రం వెంటనే మనం ఎండోక్రైన్ సర్జన్ కానీ థైరాయిడ్ సర్జన్ పంపించి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఉన్న క్యాన్సర్లకెల్లా రిస్క్ లేని కంప్లీట్కి క్యూరబుల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్. ఎందుకంటే ఇది గొంతు కింద భాగంలో ఉంటుంది, మనకు కనపడుతూ ఉంటుంది, ఏమైనా మార్పులు వస్తే వెంటనే మనం గ్రహించవచ్చు, ఈజీ టు ట్రీట్.
1: రైట్ డాక్టర్ గారు, ఒకసారి థైరాయిడ్ వస్తే ఆపరేషన్ విషయం తీసుకుంటే ఏ సందర్భంలో చేయించుకోవాలి?
0: ముఖ్యంగా థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నా సరే, నాడ్యూల్ సైజ్ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అని మనకు కానీ టెస్ట్లో తెలిస్తే వాళ్ళకి వెంటనే టోటల్ థైరాయిడెక్టమీ కానీ హెమీథైరాయిడెక్టమీ హాఫ్ కానీ ఫుల్ కానీ ఆ డెసిషన్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. స్కాన్ రిపోర్ట్ని బట్టి ఓన్లీ సైజు పెద్దగా ఉండి నాకు చూడడానికి బాగాలేదు సార్, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ రిస్క్ క్యాన్సర్ రిస్క్ ఉందన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ ఫాలోఅప్లో పెట్టుకుందాం. హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరికి ఆపరేషన్ అవసరం లేదు.
1: రైట్ డాక్టర్ గారు, పురుషులతో కంపేర్ చేస్తే మహిళలకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, మహిళల నెలసరికి థైరాయిడ్ కి ఉండేటువంటి సంబంధం ఏంటి?
0: సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ జీన్స్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళలో 40% థైరాయిడ్ సమస్యలు వస్తాయి, లేడీస్లో 60% వస్తాయి. అంటే కొద్దిగా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జీన్స్ లోనే ఆ బిల్డ్ ఉంది అనమాట థైరాయిడ్ కి. సో కాబట్టి ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ లేడీస్ లో ఎవరైనా వెయిట్ పెరిగినా సరే, నేను చెప్పిన సింప్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి మెన్స్ట్రువేషన్ పీరియడ్ లో 14 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఎప్పుడు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వచ్చినా అది హార్మోన్ ప్రాబ్లం కాబట్టి, థైరాయిడ్ అనేది కామనెస్ట్ హార్మోన్ అనమాట, పక్క హార్మోన్ డిస్టర్బ్ చేయడానికి ఇది రెడీగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ ఈజీగా చేయడం ద్వారా ఇదేమన్నా ఆ లేడీస్ హార్మోన్స్ ని వాళ్ళ ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ని డిస్టర్బ్ చేస్తుందో తెలియటం ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తే అవి కంట్రోల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరికి వచ్చినా గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోపో అని చెప్పి మా దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ఈజీ టు ట్రీట్ థైరాయిడ్ అనమాట.
1: అప్పుడే పుట్టిన పిల్లల విషయం తీసుకుంటే వాళ్ళకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే మంచిదా?
0: సి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పుట్టిన పిల్లలు, నవజాత శిశువు కానీ న్యూ బార్న్ బేబీకి కంపల్సరీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంటెలిజెన్స్కి థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్కి అవసరం. ఎవరైతే థైరాయిడ్ హార్మోన్ లేదో వీళ్ళకి మెంటల్ రిటార్డేషన్ వచ్చి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ పుట్టిన పిల్లలకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి 100% హ్యాపీ. ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఒక టాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవటం. కాబట్టి మనం ఏంటంటే ప్రతి పీడియాట్రిషియన్ ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలకి 1 వీక్ లో థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా ఆ హార్మోన్ నార్మల్ గా ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది జన్యుపరంగా వచ్చేటువంటి డిసీజ్,
0: కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది జన్యుపరంగా వస్తుంది.
1: ఓకే, రైట్ డాక్టర్ గారు. ఇక సోషల్ మీడియాలో రకరకాల మందులు ఉన్నాయని వస్తూ ఉన్నాయి, మరి వీటి వల్ల థైరాయిడ్ తగ్గుతుంది అనేటువంటి ప్రకటనలు కూడా చూస్తున్నాం, ఈ ప్రకటనలు నమ్మవచ్చా?
0: ఆల్టర్నేటివ్ మెడిసిన్, నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, ఆయుర్వేదిక్ హోమియోలో థైరాయిడ్ కి మందులు లేవు. నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఎవరైనా మీకు నీ థైరాయిడ్ టాబ్లెట్ థైరాక్సిన్ కాకుండా వేరేది ఇచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ డైరెక్ట్ గా మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే. ఎందుకు? డైరెక్ట్గా మన బాడీకి హార్మోన్ కావాలి, లేని హార్మోన్ మనం బయట నుంచి ఇస్తున్నాం. అది కాకుండా ప్రపంచంలో ఎవరు థైరాయిడ్కి ఇవి తప్ప వేరే మందు లేదు. నేను వేరేది ఇస్తాను సార్, మీ థైరాయిడ్ని దాన్ని ఏమంటారు రిపేర్ చేస్తాను, మీకు మందు లేకుండా చేస్తున్నాను అన్నారండి.

0: చేస్తామంటే డైరెక్ట్ చీటింగ్ కింద లెక్కది. సో ప్రపంచంలో మన సైన్స్ చాలా డెవలప్ అయింది, మనం 2026లో ఉన్నాం, ఇప్పుడు సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం లేని హార్మోన్ బయట నుంచి ఇస్తున్నాం, సో కాబట్టి అక్కడ రిపేర్ అనేది లేదు. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు నార్మల్ థైరాయిడ్ రిపోర్ట్ ఉందనుకోండి, టాబ్లెట్ లేకుండా మేము ఎందుకు ఇస్తాం మందులు? నేను నెలకి 20 మందికి బార్డర్లో థైరాయిడ్ వాళ్ళకి యాంటీబాడీస్ చేసి నేనే మందులు ఆపేస్తుంటాను. సో కాబట్టి సింపుల్ అనమాట, యాంటీబాడీస్ థైరాయిడ్ యాంటీబాడీస్ చూసుకుంటాం, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటాం, ఏ రేంజ్ లో ఉందో చూసుకొని అవసరమైతేనే మాత్రలు వేసుకుంటాం.
1: రైట్ డాక్టర్ గారు, మరి ఆధునిక పద్ధతులు చాలానే ఉన్నాయి. సో అత్యాధునిక వైద్య సేవలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ థైరాయిడ్ మీద జరుగుతున్నాయా?
0: ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఏంటంటే మనకి ఏంటంటే జెనెటిక్ టెస్ట్లు కూడా కొత్తగా వచ్చాయి అనమాట. సో యాంటీబాడీ టెస్ట్ అని వచ్చాయి. హైపర్ థైరాయిడిజంకి, హైపోథైరాయిడిజం కూడా యాంటీబాడీ టెస్ట్. ఇప్పుడు 1000 రూపాయలకి 2000కి యాంటీబాడీ, టీపీ యాంటీబాడీస్, ట్రాబ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్లు అందరికీ చేయక్కర్లేదు, సో డబ్బులు వేస్ట్ చేయగలరు. కాబట్టి పేషెంట్ని చూసి అవసరమైతే మేము కూడా చేయించడం జరుగుతుంది. సో కాబట్టి థైరాయిడ్ అనేది చిన్న గ్రంథి అయినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది. మీరు కంపల్సరీగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్ మాత్రమే కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, క్లారిటీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ కేర్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీ డౌట్స్ అన్ని తీర్చుకోండి.
1: సో డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకు మీరేమన్నా చెప్పదలుచారా?
0: అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా థైరాయిడ్ అనేది చాలా సింపుల్ అభిద్ధి గారు, చిన్న గ్లాండు పెద్ద ఇంపాక్టు. మన అవేర్నెస్ పెంచడం ద్వారా ప్రజల్లో ఈ చిన్న చిన్న అపోహలన్నీ నివృత్తి చేయడం ద్వారా అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మే అంతా వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ వీక్ మంత్ అంటారు. ఈ మంత్లో మనం థైరాయిడ్ గురించి మనం చెప్పడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకున్న అపోహలను తొలగించి వాళ్ళ లైఫ్ని మనం హ్యాపీగా ఉంచడానికి కృషి చేయాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు థైరాయిడ్ గురించి అవగాహన కల్పించినందుకు. ఇది ఇవాళ కార్యక్రమం, కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
0: థ్యాంక్ యూ. సింహపురి ఎఫ్ఎం శ్రోతలకి నమస్కారం.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారు సలహాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో సువర్ణ సుందరి ఈ చిత్రంలోని పాటను వింటారు. పాడిన వారు ఘంటసాల చెక్కి, సాహిత్యం సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు.

అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైన్యూట్ ఎయిరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైన్యూట్ ఎయిరోస్పేస్ ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు.
1: ఆసమాన్ మే నయే పౌధే గాడ్ దియే హై ఔర్ దూసరా జమీన్ మే భీ ఉస్ రూట్స్ కో ఆప్నే మజబూతీ దీ హై జో దేశ్ కే నౌజవానో కో ఆగే ఆనే కీ ప్రేరణా దేగీ. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, मैं आपको आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ.

0: హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ వన్ భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటర్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన్ కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ వన్ అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ వన్ విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టులను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్ గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్ గర్వాల ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేశ్ కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊं और गढ़वाल उत्तराखंड के 2 बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊं और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊं और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊं के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్ధికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకిత భావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు.

0: ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్ను ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడ ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టులకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15 దాటింది. పాడి పంటలు

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈరోజు అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ ప్రసన్న రాజేష్. నేను పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మన దక్షిణ మండలం అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము లోని దక్షిణ మండలం అంటే 6 జిల్లాల్లో వస్తుంది. చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, 6 జిల్లాలతో కూడినటువంటి మండలాన్ని దక్షిణ మండలం అంటున్నాం. ఈ మండలంలోని ముఖ్యమైనటువంటి జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పంట వరి. అలాగే చాలా ఏరియా కవర్ అయ్యేటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటివి అపరాలు అంటే మినుములు గాని పెసలు, అట్లాగే నూనె గింజ పంటలు కూడా చాలా ముఖ్యమైన ఏరియా ఆక్యుపై చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. చెప్పిన మన పంటల్లో విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చేటువంటి, అలాగే చీడపీడలను తట్టుకుని బెట్టను కూడా తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి ఒక ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ముఖ్యంగా ఈ అపరాల విషయానికి వస్తే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెగులు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వైరస్ తెగుల్ని తట్టుకుని అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ చీడపీడలను అరికట్టే విషయంలో రసాయన మందులు వాడటము ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. అలాగే వాతావరణ కాలుష్యం కూడా దీనివల్ల పెరుగుతుంది. అందువల్ల చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల అభివృద్ధి ప్రధాన అంశంగా ఈ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ మండలం విషయానికి వస్తే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానాలైనటువంటి నెల్లూరు, పొదలకూరులో కూడా ఈ దిశలో అంటే అధిక దిగుబడిని ఇస్తూ చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల యొక్క అభివృద్ధి, అలాగే వివిధ రకాలైనటువంటి చీడపీడల యాజమాన్యం మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మినుము విషయానికి వస్తే ఈ పంటను దాదాపు మన నెల్లూరు జిల్లాలో ఖరీఫ్లో కంటే కూడా రబీ కాలంలో ఎక్కువ, దాదాపు 14,000 హెక్టేర్లలో ఈ మినుము సాగు చేయడం జరుగుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మినుము ఏరియా కూడా బాగా తగ్గుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకు ఒక పంట మంచిగా దిగుబడి రావాలంటే ముఖ్యమైనటువంటిది మనము అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల ఎంపిక, అలాగే విత్తనం, నాణ్యమైన విత్తనము లభ్యత, ఎక్కడ మంచి విత్తనం దొరుకుతుందో దాన్ని తీసుకొని సాగు చేసినప్పుడు మనకు దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ అంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు ఈ పరిశోధనల ఫలితంగా తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి TBG 104, TBG 126 అని 2 మినుము రకాలు విడుదల చేయడం జరిగింది. ఇవి పల్లాకు తెగుల్ని తట్టుకొని మెరుపులు అంటారు, మెరిసే రకాలు అన్నమాట. ఇవి 6 నుంచి 8 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడినిచ్చేటువంటి రకము, అలాగే 80 రోజులు లోపల పంటకు వచ్చేటువంటి రకం. టీబీజీ అంటే తిరుపతి బ్లాక్ గ్రామ్ అని చెప్పేసి. అట్లానే పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మినుములు, అలాగే పెసర్ల మీద

ఈ బ్రీడింగ్ అంటే కొత్త రకాలను అభివృద్ధి చేయడము ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉందండి. అవి రాబోయే కాలంలో ఒక 2-3 సంవత్సరాల్లో మన పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మంచి రకాలు మినుము గాని అలాగే పెసరలో కూడా మంచి రకాలు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మన రైతులకు విత్తనము యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి, ఒక పంటను మంచి దిగుబడి వచ్చేలా చేయాలంటే విత్తనం అంటే దానికి ఉండాల్సిన 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఒకటి జన్యు స్వచ్ఛత అంటే ప్యూరిటీ, అంటే ఒక రకము మనము సాగు చేస్తున్నామంటే ప్రతి ఒక్క విత్తనం కూడా ఆ రకానికే చెందినటువంటిదై ఉండాలి. అలాగే 2వ ముఖ్య లక్షణము మొలక శాతం, దాదాపు 80-85% మొలక శాతం ఉండేటువంటి వాటిని మంచి విత్తనాలుగా పరిగణిస్తాం. సో మనం చాలా వరకు కూడా విత్తనాలను వేరే రైతుల దగ్గర నుంచి తీసుకోవటమో లేదంటే మిల్లుల దగ్గర నుంచి తీసుకోవటం వలన మనకు నాణ్యత లేని అంటే వేరే 2-3 రకాలు కలిసినటువంటి విత్తనంతో సాగు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం మంచి జన్యు స్వచ్ఛత మెయింటైన్ చేసేటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి ఒక్కసారి ఒక్క సీజన్ లో మనము విత్తనము తీసుకున్నట్లయితే, ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కాబట్టి అంటే ఎక్కువగా వేరే కల్తీలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి, మనం ఒకసారి తీసుకున్న విత్తనాన్ని 4-5 సార్లు కూడా 4-5 సీజన్లలో కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తనాలను వాటి యొక్క జన్యు స్వచ్ఛతను బట్టి న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, అట్లానే సర్టిఫైడ్ సీడ్ అని చెప్పేసి ఒక 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. న్యూక్లియస్ సీడ్ అంటే పర్టికులర్ బ్రీడర్ అంటే ఆ వ్యవసాయ పరిశోధన స్థానంకు సంబంధించినటువంటి బ్రీడరు మెయింటైన్ చేసే 100% జన్యు స్వచ్ఛత ఉన్నటువంటి విత్తనాలు. బ్రీడర్ సీడ్ కూడా అట్లానే 100% జన్యు స్వచ్ఛత ఉండేటువంటి విత్తనం కలిగినటువంటి ఆ క్లాస్ అన్నమాట. అలాగే ఫౌండేషన్ అంటే 1% ఇంప్యూరిటీస్ అలౌ చేస్తారు. అలాగే సర్టిఫైడ్ అంటే మామూలుగా మనము రైతులకు ఇచ్చేటువంటి గ్రేడ్, ఇది 96% వరకు స్వచ్ఛత కలిగి ఉంటుంది. అట్లానే పంటను బట్టి మనకు మొలక శాతం కూడా ఉంటుందన్నమాట. అట్లానే ఇంకా పెసర విషయానికి వస్తే కూడా మా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మూల స్థానమైనటువంటి లామ్ గుంటూరులో పెసర్ల మీద మంచి పరిశోధనలు జరిగాయి. అలాగే అధిక దిగుబడులు ఇస్తూ చీడపీడలను తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి కూడా జరిగింది. వాటి యొక్క విత్తనాలను కూడా మేము మన దక్షిణ మండలంలో మల్టిప్లై చేయడం జరుగుతోంది. సో వాటికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలోని కావలి వ్యవసాయ పరిశోధన స్థానము ఆధ్వర్యంలో చిన్నపావని అనే ఒక రీసెర్చ్ స్టేషన్లో ఈ యొక్క విత్తనోత్పత్తి చేయడం జరుగుతోందన్నమాట. ప్రస్తుతానికి మనకు ఈ మినుముకు సంబంధించి ఇందాక చెప్పినట్టు TBG 104, అట్లానే మబ్బులు అంటారు కొంచెం డల్ సీడ్ ఉండి PU30 అనేటువంటి రకం కూడా పంతు ఉర్ద్ అంటారు మూల విత్తనము మనము ఈ చిన్నపావని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో విత్తనోత్పత్తి చేయడం జరిగింది. సో వీటి లభ్యతకు అంటే ఇంతకు ముందులాగా మనకు విత్తనాన్ని తీసుకోవాలనంటే పెద్దగా శ్రమ పడాల్సిన అవసరము ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా విత్తనోత్పత్తి కేంద్రం ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి రివాల్వింగ్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది మా యూనివర్సిటీ తరఫున. సో ఆ బ్యాంక్ అకౌంట్కు ప్లస్ IFSC కోడు అది షేర్ చేస్తాము. సో ఆ అకౌంట్కు మనము అమౌంట్ క్రెడిట్ చేసి డీటెయిల్స్ మనము వాట్సప్ చేస్తే, అలాగే ఏ అడ్రస్కు ఈ విత్తనాలు చేరాలి అని చెప్పేసి ఆ అడ్రస్ కూడా పెడితే డైరెక్ట్గా మనము నవతా ట్రాన్స్పోర్ట్లో కానీ అలాగే APSRTC కార్గోలో కానీ మీకు విత్తనాలను చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వీలైనంత మంది ఇప్పుడు ఈ సీజన్లో ఎవరన్నా వేసుకోవాలనుకుంటే కూడా వారికి ఉపయోగపడేటువంటి సూచన ఇది. మనకు చిన్నపావని వ్యవసాయ పరిశోధన స్థానంలో లభించేటువంటి మినుములు TBG 104 కానీ PU 31 కావాలనుకున్న రైతులు సంప్రదించవలసినటువంటి నంబరు 98-85-13-82-1. ఈ నంబర్ మరొకసారి 98-85-13-80-21. సో ఇది మన వ్యవసాయ పరిశోధన స్థానము చిన్నపావని యొక్క అధిపతి నంబరు. ఈ నంబర్తో

సంప్రదించి మనము మినుములు టీబీజీ 104 కానీ PU31 కానీ మనం తెచ్చుకోవచ్చు. అట్లానే పెసల విషయానికి వస్తే లామ్ వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము LGG630 లామ్ గ్రీన్ గ్రామ్ 630 అనేటువంటి రకము కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం. 70 నుంచి 75 రోజుల లోపల పంటకు వచ్చేటువంటి రకము. ఈ రకానికి చెందినటువంటి విత్తనము వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే కాకుండా వ్యవసాయ కళాశాలల్లో కూడా విత్తనోత్పత్తి జరుగుతోందండి. అట్లానే మన ఉదయగిరిలో మా ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవసాయ కళాశాల ఉదయగిరి మేకపాటి గౌతమ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, అక్కడ LGG630 అనేటువంటి పెసర రకంను దాని యొక్క విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. సో ఇక్కడి నుంచి మనము సర్టిఫైడ్ సీడ్ పొందవచ్చు అన్నమాట. సో దానికి సంప్రదించవలసిన నంబరు 99 89 21 07 79. ఇది పెసర రకమైనటువంటి LGG630 అనేటువంటి రకాన్ని పొందాలనుకునేటువంటి రైతులు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 99 89 21 07 79. ఇది వ్యవసాయ కళాశాల ఉదయగిరి సంప్రదించవలసినటువంటి నంబర్ అన్నమాట. ఇక నూనె గింజ పంటల్లో అతి ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. మా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేరుశనగ మీద ఆకుమచ్చను తట్టుకుని అలాగే రసం పీల్చే పురుగుల్ని తట్టుకుని ఈ మధ్య కాలంలో చాలా 10-15 సంవత్సరాలుగా మొబుకుడు అనే వ్యాధి చాలా నష్టపరుస్తోంది వేరుశనగను. ఇది వైరస్ తెగులు. సో దాన్ని కూడా తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాల అభివృద్ధి ధ్యేయంగా 2 వ్యవసాయ పరిశోధన స్థానాలు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున పనిచేస్తున్నాయండి. ఒకటి దక్షిణ మండలంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం కదిరి సత్యసాయి జిల్లా. సో ఈ 2 వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కూడా వేరుశనగకు సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ 2 వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి దాదాపు 35 అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాలు అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా మా దక్షిణ మండలం నుంచి నారాయణి అనేటువంటి రకము, ధరణి అనేటువంటి రకము, అట్లాగే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కదిరి 6 కదిరి 6 అనేటువంటి రకాలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకంలో ముఖ్యమైనటువంటిది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము తిరుపతి నుంచి విడుదలైనటువంటి రకము విశిష్ట TCGS 1694 అనేటువంటి రకము 100 నుంచి 105 రోజుల లోపల పంటకాలము. అట్లాగే ఈ రకము ముదురు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆకులతో, మందమైనటువంటి ఆకులతో చీడపీడలైనటువంటి ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులను కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అట్లానే బెట్టం తట్టుకునేటువంటి లక్షణాలు కూడా ఈ రకంలో ఉన్నాయండి. అందువల్ల ఎక్కువ నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆకుమచ్చ రసం పీల్చే పురుగుల్ని తట్టుకుంటుంది కాబట్టి ఎక్కువగా రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల రసాయన మందులు వాడకం తగ్గించే ధ్యేయంతో కొనసాగుతున్నటువంటి ప్రకృతి సేద్యానికి ఇది చాలా అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కదిరి లేపాక్షి అనేటువంటి రకం కూడా అత్యధికమైనటువంటి దిగుబడినిచ్చేటువంటి ఒక రకం అండి. ఇది కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకము. ఇది దాదాపు 50 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకం. బస్తా 40 కేజీలు అన్నమాట. దాదాపు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చేటువంటి రకం కదిరి లేపాక్షి. ఏమంటే ఇది కొంచెం పంటకాలము ఎక్కువ, 120 నుంచి 130 రోజుల వరకు పంటకాలం ఉండేటువంటి రకము ఈ కదిరి లేపాక్షి అనేటువంటి రకము. అలాగే ఇది కూడా ఎక్కువ చాలా వరకు చీడపీడల్ని తట్టుకునేటువంటి రకము. బెట్టను కూడా తట్టుకుంటుంది, ఆకుమచ్చ రసం పీల్చే పురుగులను కూడా తట్టుకుంటుంది ఈ రకము. ఏమంటే 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం అన్నమాట. వీటి యొక్క విత్తనాలను పొందడానికి కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మనము పొందవచ్చు. అలాగే తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ

పరిశోధన స్థానం నుంచి కూడా మనము ఈ విత్తనాలు సర్టిఫైడ్ సీడ్ కానీ బ్రీడర్ సీడ్ కానీ మనం పొందేదానికి వీలుంది. ముఖ్యంగా ఈ వేరుశనగలో మనకు ఎరువుల మోతాదు గురించి ఒకసారి చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఎక్కువ ఎరువులు వాడకుండా, ఎందుకంటే వేరుశనగ అనేటువంటిది వేరు బుడిపెల్ల ద్వారా నత్రజనిని స్థిరీకరించుకొని ఆ పంటకు కావలసిన నత్రజనిని వేరు బుడిపెల్ల ద్వారా అందించుకుంటుంది. కాబట్టి నత్రజని ఎరువు అయినటువంటి యూరియాని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. 10 నుంచి 12 కేజీలు ఒక ఎకరాకు ఆఖరి దిక్కులో వేయటం కానీ, అట్లనే ఇది నూనె గింజల పంట కాబట్టి వాటిని ఎక్కువగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దీంట్లో ఫాస్ఫరస్ అవసరమవుతుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కేజీలు ఒక ఎకరాకి ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లానే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 45 కేజీల వరకు ఒక ఎకరాకి వేసుకోవాలి. అట్లానే ముఖ్యంగా ఈ విషయంలో సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది మా పరిశోధన స్థానాల్లో వచ్చినటువంటి ఒక పరిశోధన ఫలితం. సూటి ఎరువులు నత్రజనికి యూరియా, అట్లానే అంటే కాంప్లెక్స్లు కాకుండా, కాంప్లెక్స్లు రేటు కూడా ఎక్కువ ఉంటాయి, అట్లానే మనకు దాని నుంచి వచ్చే శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది, నత్రజనికి యూరియా, అట్లానే భాస్వరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అట్లానే పొటాష్కు మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అనే ఈ సూటి ఎరువులు వాడాలని చెప్పేసి ఈ వేదికగా సూచిస్తున్నాం. అలాగే నూనె గింజ పంటలు కాబట్టి జిప్సం అనేటువంటి ఎరువును మనము ముఖ్యంగా తొలిపూత దశలో, అంటే 30-35 రోజుల మధ్యలో మొదళ్ళ దగ్గర పడేలాగా చల్లుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి. దాదాపు ఈ నెల్లూరు జిల్లా ఇసుక నేలల్లో దగ్గరగా వేస్తున్నందువల్ల ఒత్తుగా పెరగడం వల్లను, అలాగే ఎక్కువ హైట్ పెరగడం వల్ల మనకు ఈ జిప్సం వాడకము జరగటం లేదు. అందువల్ల ఈ ఫిల్లింగ్ సరిగా ఉండదు, మనకు షెల్లింగ్ అవుట్ అని అంటాము, అది కూడా తగ్గుతుంది, ప్లస్ నూనె శాతం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. అందువలన మనము ఆ స్పేసింగ్ చాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మొక్కకి మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చేలాగా చూసుకుంటే మనకు అన్ని రకాల యాజమాన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిప్సం చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని నుంచి మనకు దిగుబడి బాగా వస్తుంది, అలాగే షెల్లింగ్ అవుట్ అన్ను బాగా ఉంటుంది, నూనె శాతం కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇసుక నేలల్లో ఎక్కువగా మొక్కలు చనిపోతుండడం వల్ల మేము విత్తన మోతాదు ఎక్కువ వేస్తున్నాము అని అంటుంటారు. అందువల్ల మనకు ముఖ్యంగా మొక్కలు చనిపోకుండా విత్తన శుద్ధి చేసుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో 2 మిల్లీలు ఒక కేజీ విత్తనానికి, అట్లానే టెబుకొనజోల్ అనేటువంటి ఒక పొడి మందు కూడా 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనము విత్తుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో ముఖ్యంగా ప్రధాన ఆహార పంట అయినటువంటి వరి, అలాగే అపరాలు నూనె గింజలతో పాటు మనకు ఈ నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైనటువంటి వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, దుత్తలూరు లాంటి మండలాల్లో మెట్ట భూములు ఎక్కువగా ఉన్నాయండి. సో వీటికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు జొన్న పంట సాగు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా పోయిన ఖరీఫ్ లో, అంటే 2025 ఖరీఫ్ లో దాదాపు 1220 ఎకరాల్లో జొన్న రకము, అది కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదలైనటువంటి రకము నంద్యాల తెల్ల జొన్న NTJ1 అనేటువంటి రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అట్లానే మంచి విత్తనం ద్వారా మంచి ప్రొడక్షన్ వస్తుంది, అంటే దిగుబడి బాగా వస్తుంది. సో దాంతోపాటు మన ప్రభుత్వము మార్కెటింగ్ రంగంలో కూడా, అంటే ఈ జొన్నలని కొనటం కానీ వరిని కొనటం కానీ, దీంట్లో చాలా వరకు ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. సో అది కూడా చాలా రైతులకు ఊరట కలిగించే విషయం. సో అందువల్ల దీనికి ముఖ్యంగా మంచి రేటు నిర్ణయించడం ఒకటి, కనీస మద్దతు ధర వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వమే మన దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయటం, కనీస మద్దతు ధరకు

0: కొనడం జరుగుతోంది. అందులోనూ మనకు తూకాల్లో కూడా తేడాలు లేకుండా చాలా కరెక్ట్ గా ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. అలాగే పోయిన ఖరీఫ్ లో దాదాపు 912 టన్నుల జొన్నలను సేకరించడం జరిగింది అనటం అనేది చాలా మంచి పరిణామము, రైతులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీనికి ఆధారంగా ఈసారి ఎందుకంటే ఖరీఫ్ లో మంచి దిగుబడులు వచ్చాయి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఇంకా కొంతమంది రైతులు ఈసారి రబీలో దాదాపు 3500 ఎకరాల్లో జొన్న సాగు చేయడం జరుగుతోంది. అట్లానే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఇంకా ఎవరైనా మన చిరుధాన్యాల మీద పంటలు పండించేటువంటి రైతులకు ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచన. అలాగే ఈసారి కనీస మద్దతు ధర కూడా 3700 చిల్లర వరకు ఉండే అవకాశం ఉంటుందని కూడా వివిధ సంస్థల వాళ్ళు తెలియజేయడం జరుగుతోంది. అందువల్ల ఈ జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులను సాధించవచ్చు, అలాగే నాణ్యమైనటువంటి విత్తనం కూడా మన వ్యవసాయ శాఖ పరిశోధన స్థానాల నుంచి కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చిందండి. అందువల్ల అన్ని రకాలుగా రైతులకు మంచి అవకాశం ఇది. అందువల్ల మన నెల్లూరు జిల్లాలో మెట్ట ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక సూచన. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న రైతులు జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు డైరెక్ట్ గా చేస్తోంది కాబట్టి ఇదొక మనకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం అన్నమాట. సో ఈ సూచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం ముందుకు వెళ్ళినట్లయితే మంచి లాభాలను సాధించేదానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వ్యవసాయ పరిశోధన స్థానం పొదలకూరుకు సంబంధించి నా నంబర్కు ఫోన్ చేసినా గానీ నేను మీకు ఏవైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తామండి. నా నంబరు 9440566582 94 40 56 65 82.
1: మీరు ఇంతవరకు అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఒక జానపద గేయం వింటారు.
2: నా మాట పిల్ల, నా మాట అబ్బా, నా మాట.

సమయం 7:45. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా ఆచార్య ఈ చిత్రం కోసం హారిక నారాయణ్ సాహితీ ఛాగంటి పాడిన పాట వింటారు.

0: కార్యక్రమం తర్వాత బంగారాజు ఈ చిత్రం కోసం మోహన భోగరాజు, సాహితీ చాగంటి హర్షవర్ధన్ వీరు పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడు లేదు మాస్టర్.
1: నీ మూడుకేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు,

ఉచిత సీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. మాకు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 7901048415. వాట్సాప్ నెంబర్ మరొకసారి 7901048415. రాజా ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు. శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేట నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయిషా వీరు కోరిన పాట వింటారు.

కార్యక్రమం తర్వాత పెళ్లి చేసుకుందాం ఈ చిత్రంలో పాటను కోరుతున్నారు శ్రోతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేవంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరు కోరిన పాట వింటారు.

భక్త తుకారం ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుండి తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వారందరి తరపున ఈ పాటను కోరుతున్నారు. వీరు కోరిన పాట వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మాయాబజార్ ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు ఎద్దు మైలారం నుండి కోరుతున్నారు. వీరు కోరిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత అల్లరి రాముడు ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కోరిన పాట వింటారు.

0: కాదు నాదే.
1: ఏడు కప్పొద్దా?
0: సరే లాగించుకుమా కంసుకుమా కంసుకుమా కంసుకుమా కంసుకుమా కంసుకుమా కంసుకు

కార్యక్రమంలో తర్వాత వాను ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్ వీరు కోరిన పాట వింటారు.

మీరు ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిగీతాలు విన్నారు. హలో అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. భారత స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి ప్రయోగం విజయాన్ని అందుకుంది. మిషన్ ఆగమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేటు రంగంలో ఆర్బిటల్

0: లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలో మూడవ దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని, ఆవిష్కరణల వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: मेरे उस निर्णय को ताकत मिल गई है. अब मेरी टीम भी स्वीकार करेगी, यहाँ देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए और वो करके दिखाते हैं. आपने काम करके दिखाया है. मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूँ.
0: ఈ సందర్భంగా టీం విక్రమ్ ఒకటి సభ్యులను స్వయంగా కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ జయరాజ్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ అసీం కుమార్ సిన్హా సంయుక్తంగా ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. భ్రమయుగం చిత్రంలో నటనకు ముమ్మట్టి, అలాగే చందు ఛాంపియన్ నటనకు గాను కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు గాను యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆధార్ మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్ల మార్కును దాటినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. సులువైన సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ సంఖ్య నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 లక్షల మంది పౌరులు మొబైల్ నంబర్లను ఈ యాప్ సహాయంతో అప్డేట్ చేసుకున్నారని, భద్రతాపరంగా అత్యంత కీలకమైన బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 1.9 కోట్ల సార్లు వినియోగదారులు ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పరిధిలో గల జుమాగచ్ సరిహద్దు భద్రతా దళం క్యాంపును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ సరిహద్దు ప్రాంతాలను మరింత బలోపేతం చేయటం, శాంతి భద్రతల సమీక్షతో పాటు జనన మరణాల నమోదు ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా అభివృద్ది చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలైన ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణులు, బ్రహ్మోస్ సహా ఇతర రక్షణ సంపత్తిని వినియోగించినట్టు ఆయన వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో రక్షణ రంగాన్ని పునరుద్దరించడం, బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. రక్షణ సంసిద్ధతను పెంచడంతో పాటు సైనిక దిగుమతులను గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింత ఊతమిచ్చేలా ఈ ఏడాది సరికొత్త రక్షణ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: भारत देश में हालात बदल चुके हैं. आज मोदी जी के नेतृत्व में भारत उस मुकाम तक पहुंचा है कि दूसरे देश अब भारत की नीतियों का अनुसरण कर रहे हैं. इंडो पैसिफिक क्षेत्र में आर्थिक, सामरिक और सांस्कृतिक संबंधों को एक नई बुलंदी दी है. मुझे पूर्ण विश्वास है कि जब भारत वर्ष 2047 में 100 वर्ष पूरे करेगा, तब दुनिया भारत को सबसे आत्मनिर्भर रक्षा शक्ति के रूप में देखेगी, ऐसा मेरा पूरा विश्वास है.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి

0: చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ అధికారిక చిహ్నం రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. ఇన్నోవేట్ ఇండియా మై గౌ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తపాలా శాఖ వెల్లడించింది. విశ్వాసం, నమ్మకం, నిరంతర సేవ, డిజిటల్ ఆవిష్కరణల వంటి సంస్థ మూల విలువలు ప్రతిబింబించేలా ఒక విశిష్ట బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఆసక్తిగల అభ్యర్థులు తాము రూపొందించిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్ పేరు, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ మై గౌ పోర్టల్లో సమర్పించాలి. భారత స్టార్ షట్లర్ ఒలింపిక్ పథక విజేత పీవీ సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ ఫైనల్స్ కి చేరింది. చైనాకు చెందిన చెన్ యూఫీతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్ను సింధు 21-19 కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2వ సెట్లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చెన్ యూఫీ గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో సింధు నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, మరాఠ్వాడా ప్రాంతాల్లో రేపటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే కేరళం రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్టంలోని 7 జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు ఉత్తర కేరళంలోని 5 జిల్లాలకు ఎల్లుండి, 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమ నేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి సి సమాచార సంధ్య కే సాత్ మై జయా భారతి. बहत्तरवे राष्ट्रीय फिल्म पुरस्कारों की घोषणा. आर्टिकल 370 फिल्म के लिए यामी गौतम को सर्वश्रेष्ठ अभिनेत्री का पुरस्कार. ब्रह्मयुगम के लिए ममूटी और चंदू चैंपियन के लिए कार्तिक आर्यन को संयुक्त रूप से सर्वश्रेष्ठ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఖిలాడీ చిత్రానికి అభిజిత్ అల్కాయాగ్నిక్ పాడిన పాట

ఇక్కడింత వరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.